ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 6వ రోజు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బో తో జీవితం రంగుల మాయం నిలయంలో సమయం 5:59 దాటి 30 సెకండ్లు అవుతోంది. 6:00 హిందీలో వార్తా ముఖ్యాంశాలు, తదుపరి 6:05 ఆంగ్లంలో వార్తా ముఖ్యాంశాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं सर फिरोजी. विदेश मंत्री डॉक्टर सुब्रमण्यम जयशंकर ने कल शाम नई दिल्ली में ऑस्ट्रेलिया की विदेश मंत्री पेनी वोंग के साथ 17वें विदेश मंत्रियों के द्विपक्षीय संवाद बैठक की सह अध्यक्षता की. डॉक्टर जयशंकर ने कहा कि इसमें हिंद प्रशांत क्षेत्र, पश्चिम एशिया की स्थिति, वैश्विक और बहुपक्षीय मुद्दों पर

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. నిలయంలో సమయం 6:12 దాటి 20 సెకండ్లు అవుతోంది. మరి ఉదయించే సూర్యుడు ప్రకృతికి వెలుగునేస్తే భగవంతుని నామస్మరణ మన జీవితానికి వెలుగునేస్తుంది. ఈ అందమైన ఉదయంతో భక్తి మాటలు, భక్తి గీతాల మధ్య మీ అందరికీ స్వాగతం తెలియజేస్తుంది మీ ఆర్జే స్వాతి శరత్. మరి ఇవాల్టి వందనంలో మనము నిన్న చెప్పుకున్నాం కదా, మొన్నటి షోలో 33 యొక్క ప్రాముఖ్యత, అంటే మనం అధిక మాసంలో ఉన్నాము, అందులోనూ ఈరోజు చాలా చాలా చాలా చాలా పవిత్రమైన రోజు. అధిక మాసంలో వచ్చే ఏకాదశి, ఈరోజు ఏకాదశి తిథి అన్నమాట. ఈ ఏకాదశి తిథి గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాము. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మగారు ఆలపించిన ఆ శ్రీమన్నారాయణుని కీర్తననైతే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి మనమున్నాము వందనంలో. వందనంలో మనము ఈరోజు అంటే ఏ అధిక మాసంలో మనమున్నాం కదా, అధిక మాసం గురించి చెప్పుకున్నాము. ఈ అధిక మాసంలో 33 సంఖ్యకి చాలా చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. మరి 33 సంఖ్యకి ఎందుకంత ప్రాధాన్యత ఉంది అని అంటే, మనము చాలాసార్లు మన హిందూ సనాతన ధర్మంలో 33 కోట్ల దేవతలు ఉన్నారని వింటూ ఉంటాము. కానీ అసలు శాస్త్రాల్లో చెప్పింది ఏంటి అంటే, 33 కోట్ల దేవతలు అని అంటే కోటి అనే పదము ఇక్కడ సంస్కృతంలో రకాలు లేదా విభాగాలు అని అర్థం వస్తుంది. అంటే 33 కోట్ల మంది దేవతలు కాదన్నమాట. అది 33 అనేది సంఖ్య. అంటే మన ప్రపంచాన్ని నడిపించే 13 ప్రధానమైన శక్తులు అని మనం భావించాలన్నమాట. మరి ఈ దేవతలను 33 ఉన్నారు కదా, వాళ్ళని 4 భాగాలుగా విభజించారట. అవి ఏంటి అంటే, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు. మొత్తము 12, 11, 8, 2 వీటి అన్నింటినీ కలిపితే 33 వస్తుందన్నమాట. కాబట్టి ఈ 33 అంటే ఇవి ఏంటి అని అంటే, దైవశక్తులు, ప్రధానమైన దైవశక్తులు. కాబట్టి వీటిని మనము ముఖ్యంగా 33 కోట్ల దేవతలు అని భావించాలి. మరి వీటి గురించి ఇంకా మాట్లాడుకుందాము. ఒక చక్కని గీతాన్ని అయితే విన్నాము.

మాట్లాడుకుంటున్నాము. 33 యొక్క, అంటే ఆ 33 సంఖ్య యొక్క ప్రధానమైన లక్షణాలు, ప్రధానమైన ఉద్దేశం గురించి. మరి 12 మంది ఆదిత్యులు అని చెప్పుకున్నాం కదా, ఇవి సూర్యశక్తికి, ఆదిత్యుడు అంటే సూర్యుడు అన్నమాట, ఇవి సూర్యశక్తికి సంబంధించిన దేవతలు. ప్రకృతి, కాలం, వెలుగు, జీవశక్తిని వీళ్ళు సూచిస్తారు. అంటే వీళ్లకు పేర్లు కూడా ఉన్నాయి 12 మందికి. వివస్వాన్, ఆర్యమాన్, పూషన్, త్వష్ట, సవిత, భగ, ధాత, విధాత, వరుణ, మిత్ర, ఇంద్ర, విష్ణు. ఇలా వీళ్ళు ఏమి సూచిస్తారు, ఏం చేస్తారు అంటే మనకు వెలుగును ప్రసాదిస్తారు. జీవశక్తి, కాలచక్రం, ప్రకృతిని వీళ్ళు ఎప్పటికప్పుడు అంటే సమతుల్యంగా ఉంచుతారన్నమాట. ఇక తర్వాత 11 మంది రుద్రులు. రుద్రులు అంటే శివుని యొక్క శక్తి రూపాలు. రుద్రుడు అంటేనే మనకు అక్కడ అర్థమైపోతుంది అన్నమాట. వీళ్ళు మనకు అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, అంటే హీలింగ్ పవర్, ఇన్నర్ పవర్ని వీళ్ళు సూచిస్తారన్నమాట. అంటే కోపము, శక్తి, తపస్సు, మార్పు, కాస్మిక్ ఎనర్జీ, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట వీళ్ళ దగ్గర నుంచి. వీళ్ళ పేర్లు అంటే 11 ఉన్నారు కదా, కొన్ని పురాణాల ప్రకారం అంటే పురాణాలను ఆధారంగా వీళ్ళ పేర్లు అనేది మారుతూ ఉంటుందట. ఇక 8 వసువుల గురించి చెప్పుకున్నాము, అందుకంటే ముందుగా ఒక గీతాన్ని అయితే విందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆజే స్వాతి. శరత్ నిలయంలో సమయం 6:35 దాటి 10 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము 33 కోట్ల దేవతలు అంటే. 33 కోట్ల అంటే పెద్ద సంఖ్య అని అనుకుంటారు, కానీ వేదాల ప్రకారం చూసినట్లయితే అది 33 రకాల శక్తులు ఉన్నాయని చెబుతారన్నమాట. ఈ అధిక మాసంలో ఎందుకు మరి ఈ అధిక మాసంలోని ఇంత ప్రాధాన్యత అంటే, అధిక మాసంలో ఈ శక్తులన్నింటినీ ఏకం చేసి విష్ణువుకి అంకితం చేసే కాలంగా భావిస్తారట. అంటే

పన్నెండు ఇందాక చెప్పాను కదా, 12 ఆదిత్యులు, 11 రుద్రులు, 8 వసువులు, 2 అశ్విని దేవతలు, వీటన్నింటిని ఏకం చేసి కాలంగా ఈ కాలాన్ని భావిస్తారట. మరి 8 వసువులు అంటే వసువులు అనంటే 8 వసువులు అంటే ప్రకృతిలోని మూల శక్తులు అన్నమాట. నీరు, స్థిరత్వము, చంద్రశక్తి, భూమి, గాలి, అగ్ని, ఉషోదయం, కాంతి, ఇవన్నీ అంటే నీరు, అగ్ని, గాలి ఏం చేస్తాయో మనందరికీ తెలుసు. ఇవన్నీ ప్రకృతికి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నమాట. అలాగే అశ్విని దేవతలు, వీళ్ళని ట్విన్ గాడ్స్ అని అంటారట. అంటే నసత్య దశ వీళ్ళ పేర్లు అన్నమాట. వీరు దేవతల వైద్యులు అని భావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ముఖ్యంగా మనకి ఏం సూచిస్తారు అంటే ఆరోగ్యము, వైద్యము, హీలింగ్ పవర్, వీటన్నింటినీ వీళ్ళు సూచిస్తారన్నమాట. అంటే వీళ్ళు మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటారన్నమాట. అశ్విని దేవతలు వీరు దైవ యొక్క అంటే దేవతలకు కూడా వైద్యులు అని వీళ్ళని అంటూ ఉంటారు. అంటే శరీరము, కాలము, ప్రకృతి, ఆరోగ్యము, ఈ నాలుగింటిని శాసించే శక్తులే ఈ 33 దేవతలు అన్నమాట. అంతేకాకుండా ఇవి వేర్వేరు దేవుళ్ళు మాత్రమే కాదు, ప్రపంచాన్ని నడిపించే ప్రకృతి శక్తులు, జీవశక్తులు అన్నమాట. మరి వీటి గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాము. అంతకంటే ముందుగా గీతానైతే విందాం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

మీరు వింటున్నారు వందనం. నేను మీ ఆర్జే స్వాతి శరత్. మరి ఈ అధిక మాసంలో 33 సంఖ్య ఎందుకు ముఖ్యమైందో మనం తెలుసుకున్నాం కదా. మరి అంతేకాకుండా ఈ అధిక మాసంలో ఆ విష్ణుమూర్తికి 33 దీపాలు, 33 దానాలు, ముఖ్యంగా 33 అప్పాలు అంటే అరిసెలు. కొంతమంది కొన్ని ప్లేసెస్లో అరిసెలు, దీపాలు ఇలా దానం అంటే వాళ్లకు తోచినంతగా, తోచిన రకంగా 33 సంఖ్య ఏదైనా సరే ఆ విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే ఎంతో మంచి జరుగుతుందట. మరి అంతేకాకుండా ఈ అధిక మాసంలో వచ్చే ఏకాదశి గురించి కూడా నేను చెప్తానన్నాను కదా. ఈరోజు ఏకాదశి తిథి కదా. మరి ఈ ఏకాదశిని, అధిక మాసంలో వచ్చే ఏకాదశిని అత్యంత పవిత్రమైన ఏకాదశిగా భావిస్తారట. ఈ ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని కూడా అంటారు. మరి పురాణాల ప్రకారం చూసినట్లయితే అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మినీ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి గురించి మనకు పురాణాల్లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు ఒక చిన్న కథ కూడా ఉందన్నమాట. ఆ కథను చెప్పేసుకుందాము. అంతకంటే ముందుగా పాటనైతే విందాము.

హరినామ సంకీర్తనతో ఇక్కడ అయితే వాతావరణం అంతా చాలా అద్భుతంగా మారిపోయింది. మరి నిత్య సంతోషిని గారు ఆలపించిన చాలదా హరినామ సంకీర్తన అంటూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విన్నాం కదా. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి మనం చెప్పుకుంటున్నాం అంటే మనం మాట్లాడుకుంటున్నాము పద్మిని ఏకాదశి. మరి ఈ పద్మిని ఏకాదశి కథ ఏంటి అంటే, పూర్వము మాహిష్మతి అనే నగరాన్ని కృతవీర్యుడు అనే రాజు పాలించేవారట. అతను చాలా ధర్మపరుడు, పరాక్రమశాలి. ఆయన తనకి ఎంతోమంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం మాత్రం కలగలేదట. దాంతో ఇక రాజుల వారు ఏం చేస్తారు అంటే, తన రాజ్యానికి తదనంతరం సంతానం కావాలి కదా, నెక్స్ట్ రాజ్యాన్ని పాలించేవారు కావాలి కదా అని చాలా చాలా బాధపడుతూ ఉండేవారన్నమాట. రాజ్యానికి వారసుడు లేకపోవడంతో ఆయన చాలా బాధపడుతూ ఆందోళన చెందారు. అయితే ఒకరోజు తను తన ప్రధాన రాణి అయిన పద్మినితో కలిసి, పద్మిని అనే మహారాణితో కలిసి అడవికి వెళ్ళి కఠిన తపస్సు చేయాలని నిర్ణయించుకుంటారట. అక్కడ ఉపవాసాలు, తపస్సులు, దేవుని ప్రార్థనలు చేస్తూ చేస్తూ చేస్తూ చాలా సంవత్సరాలు గడుపుతారట. దాంతో రాజుగారి యొక్క శరీరం చాలా బలహీనమైపోతుంది. అది చూసిన రాణి పద్మిని చాలా బాధపడుతుంది. అయితే తన భర్త యొక్క బాధను తాను కూడా పంచుకోవాలని చెప్పేసి అక్కడ ఒకరోజు రాణి పద్మినికి అక్కడే ఉన్న మహాతపస్విని అనసూయాదేవి దర్శనమిస్తుందన్నమాట. ఆమెకు

నమస్కరించి ఇలా అడుగుతూ ఉంటుంది, నా భర్తకు సంతానం కలగాలి అని అంటే నేనేం చేయాలి అని అడుగుతుందన్నమాట. అప్పుడు అనసూయాదేవి ఇలా చెబుతుంది, అధిక మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని భక్తితో ఆచరించు. అంటే ఆ రోజు నువ్వు చేసే పూజలు కానీ ఉపవాసాలు కానీ నీకు ఫలితాన్ని ఇస్తాయి అని చెబుతారన్నమాట. అయితే దాంతో ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తుంది. రాణి ఎంతో భక్తితో ఉపవాసం చేస్తుంది, జాగరణ చేస్తుంది, విష్ణు పూజ చేస్తుంది, దాన ధర్మాలు కూడా చేస్తుంది. ఆమె యొక్క భక్తికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైన తర్వాత విష్ణుమూర్తిని అడుగుతుందన్నమాట. విష్ణుమూర్తి చెప్తారు, నీ భక్తి నన్ను సంతోషపరిచింది, నీకేం వరం కావాలి కోరుకో అని అడుగుతారు. అప్పుడు దంపతులు, మాకు మహాపరాక్రమశాలి అయిన కుమారుడు కావాలి అని కోరుతారు. అయితే దాంతో వారికి ఒక గొప్ప వీరుడిని జన్మ ఇస్తారన్నమాట. అక్కడే అతడే ప్రసిద్ధుడైన కార్త వీరార్జునుడు అని పురాణాలు మనకు చెబుతున్నాయి. అంటే ఆ రాజుకు రాణికి కార్త వీరార్జునుడు అనే అబ్బాయి పుడతాడనమాట. సో ఇది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. అంటే పద్మిని ఆమె తనను ప్రసన్నం చేసుకుంది కాబట్టి ఈ ఏకాదశిని రాణి పద్మిని పేరుతో పద్మిని ఏకాదశి అని పిలుస్తారన్నమాట. ఈ ఏకాదశి కూడా మనం పాటించినట్లయితే ఎలాంటి పాపాలున్నా ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయని, ఆ విష్ణుమూర్తిని ప్రార్థించినట్లయితే మనకు అంతా మంచి జరుగుతుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి అనగానే భక్తి, ఉపవాసం, ఆధ్యాత్మిక ఇవన్నీ గుర్తుకు వస్తాయి. కానీ ఈ అధిక మాసంలో వచ్చే పద్మిని ఏకాదశి మాత్రం ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందన్నమాట. కాబట్టి ఈ పవిత్రమైన రోజుని మీరు కూడా ఆచరించాలని కోరుకుంటూ ఇవాల్టి వందనంలో భక్తి కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందన్నమాట. ఒక మంచి గీతాన్ని అయితే విందాము. తర్వాత 7 గంటల నుంచి 10 గంటల వరకు బోల్డన్ని విషయాలు విశేషాలు అయితే మాట్లాడుకుందాము.

ఎస్, జానకమ్మ గారు పాడిన సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా, ఆకాశం ఏనాటిదో అంటూ. మరి మనం వచ్చేసాము వందనంలో. వందనంలో మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం అనమాట. పెద్దలు ఏం చెప్తారు, చాలా చెప్తారు, అందులో నాకు ఎలా తెలుస్తుంది నువ్వు అనుకుంటున్నది అని అనుకుంటున్నారా? ఎస్, మరి నేనైతే చెప్పేస్తాను, ఆరోగ్యమే మహాభాగ్యము అని మన పెద్దలు చెప్పిన మాట ఈ రోజుల్లో, ఈ అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా చాలా చాలా చాలా నిజమవుతుంది కదా. హెల్త్కి మించింది ఇంకా ఏమీ లేదు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ బిజీ లైఫ్లో, వర్క్ ప్రెషర్లో, మొబైల్ వరల్డ్ మధ్య మనము ఎంత అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో మనము మన లైఫ్ని లీడ్ చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. కాబట్టి మన ఆరోగ్యమే మనకు మహాభాగ్యం కదా. మన శరీరానికి కాదు, మనస్సుకు విశ్రాంతి అనేది అవసరం అవుతుందన్నమాట. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫిట్నెస్, యోగా, ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటాము, చాలా చాలా బిజీగా ఉంటాము. మరి దానికంటే ఇంపార్టెంట్ ఇంకొకటి ఉందన్నమాట, దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే, బట్ ఎలా అయినా కొన్ని విషయాలు చెప్తూ ఉండాలి కదా, కాబట్టి నేను కూడా కొన్ని విషయాలు అయితే చెప్పిస్తాను. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. FM Rainbow 101.9.

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాము ఫిట్నెస్. ఫిట్నెస్ లో అంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. అందులో మనము మార్నింగ్ నిద్రలేవగానే ఫిట్నెస్ అనగానే ఓ జిమ్కి వెళ్తాము, ఎక్సర్సైజులు చేస్తాము, వాకింగ్కి వెళ్తాము, రకరకాల ప్రయత్నాలన్నీ చేస్తాం, యోగాసనాలు, ఈ ఆసనం ఆ ఆసనం అన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా, మరి మన మనస్సు అనేది ప్రశాంతంగా లేకపోతే శరీరం అనేది ఫిట్గా ఉన్నా కూడా మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం కదా. సో మన ఇప్పుడు అంటే మన మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మెంటల్ ఫిట్నెస్ అనేది మంచిగా ఉండాలన్నమాట. సో ఈ మెంటల్ ఫిట్నెస్ అంటే ఏంటి, అసలు ఏంటి అని అంటే, మెంటల్ ఫిట్నెస్ అంటే ఎప్పటికప్పుడు మన మనస్సు, మన ఆలోచనలను నియంత్రించుకోవాలన్నమాట. ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ అయినా దాన్ని హ్యాండిల్ చేయగలిగేలా ఉండాలి. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి అని అంటే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఉండాలి. ఇంకా మాట్లాడుకుందాము. అన్నీ ఒకటేసారి చెప్పేస్తే మీకు కూడా కష్టమైపోతుంది కదా వినడానికి.

కాబట్టి కొంచెం కొంచెంగా చిన్న చిన్నగా చెప్పేస్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆజీ స్వాతి శరత్.

0: Baba. Tana na na na tana na na tana. పదము చేర్చి పాట కూర్చలేదా
1: శభాష్
0: దని నీ

ఎస్, బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్ అయితే విన్నారు కదా. మీరు వింటున్నారు వందనం, నేను మీ ఆజీ స్వాతి శరత్. మరి మనం మాట్లాడుకుంటున్నాము మెంటల్ ఫిట్నెస్ గురించి. మరి ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, పాజిటివ్ థింకింగ్లో ఉండాలి ఎప్పుడు కూడా. మరి ప్రజెంట్ ఉన్న లైఫ్ స్టైల్ కారణంగా చాలా మందిలో స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్, లోన్లీనెస్, స్లీపింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరుగుతున్నాయి కదా. మరి దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటి అంటారు, ఎందుకు పెరుగుతున్నాయి, మనం తెలిసి కూడా ఎందుకు వాటిని అడాప్ట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సోషల్ మీడియా అండ్ మొబైల్, మొబైల్ అడిక్షన్ అన్నమాట. ఆ మొబైల్ అడిక్షన్ అనేది మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటుంది. జస్ట్ ఫోన్ ఓపెన్ చేసి ఏదైనా సరే సోషల్ మీడియాలో ఇలా చూద్దాం కాసేపు అని అనుకుంటాము, బట్ అది తెలియకుండానే మనకు హవర్స్ హవర్స్ అయిపోతుంటుంది అనమాట. అసలు ఏం చూస్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అనేది కూడా గుర్తుండదు, అంతగా ఇన్వాల్వ్ అయిపోతాము. మరి వర్క్ ప్రెషర్ కూడా అలానే ఉంటుంది. ఇక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ల్యాక్ ఆఫ్ రెస్ట్, నెగిటివిటీ థింకింగ్, ఇలా అంటే ఇంకొకటి కూడా కంపారిజన్ కూడా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ మధ్య పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడము, రోజంతా ఫోన్ చూస్తూ ఉండడంతో, లేకపోతే ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మన బ్రెయిన్కి రెస్ట్ అనేది ఎలా ఉంటుంది మరి కదా. ఇంకా మాట్లాడుకుందాం దేని గురించి, సూపర్ ట్రాక్ అయితే విన్నాం.

ఎస్, మరి మనం మాట్లాడుకుంటున్నాం మెంటల్ ఫిట్నెస్ గురించి. మరి మెంటల్ ఫిట్నెస్ అనేది ప్రాపర్గా ఉండాలి అని అంటే ఏం చేయాలి? సరిగా నిద్ర లేకపోతే ఏమవుతుందో మనందరికీ తెలుసు. ఇరిటేషన్ పెరుగుతుంది, మన కోపం అనేది కంట్రోల్ తగ్గుతుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, స్ట్రెస్ అనేది కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి రాత్రి లేట్ నైట్ వరకు మొబైల్ చూడడం మానేసి మెంటల్ ఫిట్నెస్ ప్రాపర్గా ఉండాలి అని అంటే అది దానిపైన ఎఫెక్ట్ ఉండకూడదు అని అంటే అట్లీస్ట్ మనం 7 to 8 hours స్లీప్ అనేది ఉండాలి. మనం స్లీప్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, చాలా వందల వేల ఏళ్ల క్రితము సెగ్మెంటెడ్ స్లీప్ అంటే ఫస్ట్ ఈవినింగ్ అవ్వగానే, సూర్యాస్తమయం అవ్వగానే పడుకొని మళ్ళీ లేచి పనులు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న వర్క్ స్టైల్స్కి అదంతా ట్రెండ్ అంతా మారిపోయి కంటిన్యూస్ స్లీప్ ఉందన్నమాట. ఆ కంటిన్యూటీ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇంకా మెంటల్ ఫిట్నెస్ అనేది ప్రాపర్గా ఉండాలి అని అంటే మెడిటేషను, బ్రీతింగ్ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్. ఇది రోజుకి జస్ట్ ఒక 10 minutes చేసినా సరిపోతుంది. మనకి స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మైండ్ని కామ్ చేస్తుంది, ఫోకస్ పెరుగుతుంది, బీపీని కంట్రోల్ చేస్తుంది. డీప్ బ్రీతింగ్ వల్ల కూడా మన బ్రెయిన్కి ఆక్సిజన్ అంది, మనకు అన్ని ప్రాపర్గా జరగడానికి అవి యూజ్ అవుతుంది. మరి ఇంకా మెంటల్గా పీస్గా ఉండాలి అని అంటే కాస్త వాకింగ్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఉంది, అదేంటో పాట తర్వాత చెప్పేస్తాను. అంతకంటే ముందుగా చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది. ఎస్,

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

ఎస్, మరి మెంటల్ ఫిట్నెస్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ప్రజెంట్ మనం చేస్తుండేదన్నమాట. ప్రజెంట్ మనం చేస్తుండేది ఏంటి అంటే వినడం. వినడం అంటే మంచి మ్యూజిక్ వినడం అనమాట. మంచి మ్యూజిక్ కనుక అంటే మనకు నచ్చిన సంగీతం కానీ నచ్చిన పాట కానీ ఏదైనా సరే జస్ట్ అలా మ్యూజిక్ విన్నట్లయితే ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది, లోన్లీనెస్ అనేది తగ్గిపోతుంది, మన మూడ్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుందట. అందుకే చాలామంది సాడ్గా ఉన్నప్పుడు లేకపోతే వాళ్ళ మూడ్ బాగాలేనప్పుడు వాళ్ళ ఫేవరెట్ లిస్ట్ ఉంటుందన్నమాట, ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి కొన్ని, అవి పెట్టుకొని వింటూ ఉంటారు. ఇక రేడియో లిజనర్స్ అయితే చెప్పనక్కర్లేదు, వాళ్ళల్లో స్ట్రెస్ అనేదే ఉండదని నాకైతే తెలిసిపోతుంది. సో మంచి స్ట్రెస్ బూస్టర్ ఏంటి అని అంటే సాంగ్స్ వినడం అని ఇమీడియట్గా చెప్పేస్తారు ఎవరైనా సరే. మరి మాట్లాడడం కూడా ఒక మెడిసిన్ లాంటిది. అంటే మన సమస్యలు ఏవైనా ఉన్నప్పుడు కనుక మనం షేర్ చేసుకుంటే అది కొంతవరకు తగ్గుతుంది అని అంటారు. ఒకవేళ అది కాకపోయినా, అంటే మనకుండే మెయిన్ ప్రాబ్లం కాకపోయినా, కాస్త ఫ్రెండ్స్తోనో రిలేటివ్స్తోనో మనకెవరైనా మంచి బెస్ట్ అని అనిపించిన వాళ్ళతో మనం కనుక ఓపెన్గా మాట్లాడినట్లయితే, అంటే ప్రాబ్లమ్ని చెప్పక కూడా చెప్పొచ్చు, లేదంటే క్యాజువల్గా కూడా మాట్లాడినా సరిపోతుంది అన్నమాట. అలా మాట్లాడినప్పుడు మనకు తెలియకుండానే స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అండ్ మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతాము. మన బాడీని ఎలా అయితే ఫిట్గా ఉంచుకుంటామో మన మజిల్, అంటే మెంటల్గా మన మజిల్ కూడా, బ్రెయిన్ అనేది కూడా ఒక మజిల్ లాంటిదే కాబట్టి దాన్ని కూడా మనం ఫిట్గా ఉంచుకోవడానికి

ఎప్పటికప్పుడు ట్రై చేయాలి. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల మనకు మెంటల్ ఫిట్నెస్ అనేది పెరుగుతుంది. సో మంచి మంచి బుక్స్ చదవడము, ఎర్లీ మార్నింగ్ సన్లైట్ని తీసుకోవడము, కొన్ని హాబీస్ని డెవలప్ చేసుకోవడం, ముఖ్యంగా స్క్రీన్ టైంని తగ్గించుకోవడము, సెల్ఫ్గా మనల్ని మనం పొగడుకోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా మెంటల్ ఫిట్నెస్ అనేది పెరుగుతుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం. యా, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం ఫస్ట్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

ఎస్ మరి స్టూడియో క్లాక్ లో సమయం 7 గంటలు దాటి 53 నిమిషాలు దాటి 20 సెకండ్స్ అయితే అవుతూ ఉంది. అందరూ వాళ్ళ వాళ్ళ వర్కౌట్స్ లేకపోతే మార్నింగ్ రొటీన్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి అంటే కాస్త రిలాక్స్ అవుదామా, ఏదైనా వేడివేడిగా లేకపోతే చల్ల చల్లగా ఏదైనా తాగుదామా అంటే అని అనుకుంటారు. అంటే కొంచెం సమ్మర్ కదా, కొంతమంది చల్లగా తాగడానికి ఇష్టపడతారు, ఇంకొంతమంది వేడిగా, అంటే మార్నింగ్ వేడిగా తాగినట్లయితే కనుక గొంతుకి కానీ స్టమక్కి కానీ ఒకలాంటి ఫ్రెష్నెస్, ఒకలాంటి హాయిగా ఉంటుందన్నమాట. దానికోసం రకరకాల టీ, కాఫీ లేకపోతే బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఏదో ఒకటి అలా తాగుతూ ఉంటారనమాట. జింజర్ టీ అలా తాగడం వల్ల కాస్త మైండ్కి ప్రశాంతత అనేది వస్తుంది. కాబట్టి కంపల్సరీ ఏదో ఒక డ్రింక్ అయితే తీసుకోవడం ఇంపార్టెంట్. వర్కౌట్ అంతా అయిపోయాక కాస్త అలా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అన్న థాట్ అయితే లేడీస్కి కంపల్సరీగా మైండ్లోకి వచ్చేస్తుంది. సో మీరు ఎక్కువ టెన్షన్ పడకండి, నేను నెక్స్ట్ 8 o'clock న్యూస్ తర్వాత మంచి ఈజీ అండ్ హెల్దీ రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. చాలా చాలా లైట్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో మీరు చేయాల్సిందల్లా వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మరి 8 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వస్తాయి. వార్తా ముఖ్యాంశాల అనంతరం మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకోసం రెడీగా ఉంది. ఎస్ మరి క్షణ క్షణం మూవీ నుంచి జామరాత్రి జాబిలమ్మ జోలపాడనా, ఎస్ జోలపాట పాడేస్తున్నాను అని అలా వర్కౌట్ చేసేసి ఎలా నిద్రలోకి జారుకోకండి, మెలకొండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సిక్కింలో పర్యటిస్తున్నారు. 3 రోజుల పర్యటనకు నిన్న సిక్కిం చేరుకున్న రాష్ట్రపతి ఈరోజు భారత్ చైనా సరిహద్దులోని నాథులాను సందర్శిస్తారు. గ్యాంగ్టక్లోని మనన్ భవన్లో జరిగే సిక్కిం విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. దేశ సరిహద్దుల పరిరక్షణకు ఆర్మీ, బీఎస్ఎఫ్ దళాలకు తోడు స్థానిక పరిపాలనా యంత్రాంగం, బార్డర్లో నివసించే ప్రజలతో చతుర్భుజ గ్రిడ్ ఏర్పాటు కావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రాజస్థాన్లోని సంచూ వద్ద బీఎస్ఎఫ్ ఔట్పోస్టును నిన్న సందర్శించిన ఆయన, ఈ 4 విభాగాల మధ్య సమన్వయం లేకపోతే సురక్షితమైన సరిహద్దును ఊహించలేమన్నారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పథకాల అమలును డిజిటలైజ్ చేసి బలోపేతం చేసేందుకు పోర్టల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను నిన్న న్యూఢిల్లీలో సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభించారు. కొన్నేళ్లుగా భారత్ ఆస్ట్రేలియా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కొత్త ఊపందుకుందని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జయశంకర్ ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్,

నిన్న సమావేశమై చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులపై చర్చలు పురోగమిస్తున్నాయని కేంద్ర మంత్రి తెలిపారు. అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రతిభావంతులు అందుబాటులో ఉండడంతో ప్రఖ్యాత కంపెనీలు గ్లోబల్ సామర్థ్య కేంద్రాలను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బయోటెక్ కంపెనీ రీజెనరాన్ అమెరికా వెలుపల మొదటి జీసీసీని ఏర్పాటు చేయడానికి తెలంగాణను ఎంపిక చేసుకుందని మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి సరఫరాపై జలమండలి ప్రధాన కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భవిష్యత్ అవసరాల కోసం 7,000 కోట్ల రూపాయలతో గోదావరి ఫేజ్ 2-3 ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్టాలతో పాటు విదర్భ ప్రాంతంలో ఈరోజు తీవ్ర వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 2-3 రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని అధికారులు అంచనా వేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్కు చేరింది. ధర్మశాలలో రాత్రి జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను ఆర్సీబీ 92 పరుగుల తేడాతో ఓడించింది. 255 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 162 పరుగులకే ఆలౌట్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగలమాయ. మరియు స్టూడియో క్లాక్ లో టైం 8 అవర్స్ క్రాస్ అయిపోయి 11 మినిట్స్ 10 సెకండ్స్ అవుతుంది. ఎస్, మరి 8 అయ్యింది అంటే చాలు మనకు. ఒకవేళ ఆంటీ ఏం బ్రేక్ఫాస్ట్ ఉంటుందన్న ఎగ్జైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది బ్రేక్ఫాస్ట్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ అని ఒక మాట ఉందట. మరి ఎందుకంటే రోజంతా మన బాడీకి ఎనర్జీని ఇచ్చేది మనం తీసుకునే మార్నింగ్ తీసుకునే ఫుడ్డే కాబట్టి అది చాలా చాలా హెల్దీగా ఉండాలి అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. సో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం అంత మంచిది కాదట. సో మనమైతే హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకుందాము. ఈ మార్నింగ్

అంటే మన వెహికల్కి ఫ్యూయల్ ఎలా పోస్తామో, మార్నింగ్ మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ కూడా మన బాడీకి ఫ్యూయల్ లాంటిదన్నమాట. మరి హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అని అంటే మంచి బ్రేక్ఫాస్ట్ అయితే మనం తీసుకోవాలి కదా. సో మంచి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా రకాలు ఉంటాయి. అందులో ఈజీగా అండ్ హెల్దీగా అయిపోయేది అంటే ముఖ్యంగా లైట్గా కూడా ఉండాలి, చేయడానికైనా తినడానికైనా. మరి ఏమంటారు, ఎస్ అదే సగ్గుబియ్యం ఇడ్లీ. మన సౌత్ ఇండియాలో ఇడ్లీ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు. ఎక్కడైనా అంటే మనకు బయట కొన్ని కొన్ని ఇడ్లీ స్పాట్స్ కూడా ఉంటాయి. ఇడ్లీ అనేది ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతూ ఉంటుందన్నమాట. దానిపైన అలా కాస్త నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటూ ఉంటే ఆహాహాహాహా చాలా చాలా యమ్మీగా ఉంటుందన్నమాట. సో అలాంటి ఇప్పుడు మనం మిల్లెట్స్తో చాలా రకాల ఇడ్లీలు చేస్తూ ఉంటాము. ఉట్టి రవ్వతో కూడా ఇడ్లీ చేస్తామన్నమాట. చాలా రకాల ఇడ్లీలు మీరు చూసుంటారు. సగ్గుబియ్యం ఇడ్లీ కూడా అలాంటిదే అనమాట. మరి ఈ సగ్గుబియ్యం ఇడ్లీ గురించి అయితే నేను ఈరోజు చెప్పేస్తాను, బట్ సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం. ఎస్

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కదా. సాబుదానా ఇడ్లీ అంటే సగ్గుబియ్యం ఇడ్లీ అన్నమాట. సో దీనికి కావలసిన పదార్థాలు, సగ్గుబియ్యం ఒక కప్పు కావాలి, దానికి ఈక్వల్ పార్ట్గా రవ్వ, రవ్వ దొరుకుతుంది కదా మనకు వైట్ కలర్లో ఉంటుంది, ఆ రవ్వ అనేది ఒక కప్పు కావాలి, పెరుగు కూడా ఒక కప్పు, మూడు క్వాంటిటీస్ ఈక్వల్ తీసుకోవాలన్నమాట. సో ఈ వీటి మూడింటిని మిక్స్ చేయడానికి వాటర్ కావాలి. సో ఆ వాటర్ అనేది సరిపడా తీసుకోవాలి, కొంచెం కర్డ్ కూడా వేసుకోవచ్చు. సో ఉప్పు తగినంత వేసుకొని దానిలో కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 20 మినిట్స్ to 30 మినిట్స్ పక్కన పెట్టాలి, ఎందుకంటే అది నానినట్లయితే చాలా మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సగ్గుబియ్యం, రవ్వ, పెరుగు, నీరు, ఉప్పు, బేకింగ్ సోడా, ఈ అన్ని క్వాంటిటీస్ ఈక్వల్ అన్నమాట. సగ్గుబియ్యం, రవ్వ, పెరుగు ఈక్వల్ క్వాంటిటీస్. వాటర్ ఏమో, ఎందుకంటే ఆల్రెడీ పెరుగు యాడ్ అవుతుంది కాబట్టి లిక్విడ్ మనం వాటర్ అనేది దానికి సరిపడ కన్సిస్టెన్సీ, ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో దానికి తగినట్టుగా మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి, ఉప్పు టేస్ట్ కోసము అండ్ బేకింగ్ సోడా మనకు తెలుసు ఎందుకు యాడ్ చేస్తాము. సో వీటికి ఇంకొంచెం హెల్దీగా ఉండాలి అని అంటే వీటిలో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. క్యారెట్ తురుముకు, కొరియాండర్, గ్రీన్ చిల్లీ పీస్, జింజరు, కాస్త ఇవన్నీ సన్నగా గ్రేట్ చేసుకొని అందులో మిక్స్ చేసుకుంటే కనుక ఇంకొక టేస్ట్ ఉంటుంది, ప్లెయిన్ అయితే ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో ఇదొకసారి అదొకసారి ట్రై చేయండి. సో మరి వీటిని ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది నేను చెప్పేస్తాను, బట్ అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే విన్నాం. మరి మీరు కూడా మీ అంటే మీరు డైలీ చేసుకునే బ్రేక్ఫాస్ట్లో మనకంటూ కొన్ని ఫేవరెట్స్ ఉంటాయి కదా, మరి మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేయాలి అనుకుంటే 9140232348 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి, నేను చెప్పేస్తాను మీ బ్రేక్ఫాస్ట్. అండ్ బీవీరావు గారు మెసేజ్ చేశారు, అండ్ కళ్యాణి గారు, పూర్ణిమ గారు, గౌతమి గారు మెసేజ్ చేశారు గుడ్ మార్నింగ్ అనేసి. మీకు కూడా వెరీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మరొక్కసారి చెప్పేస్తున్నా అందరికీ, హ్యాపీ మార్నింగ్. నేను మీ ఆర్జే స్వాతి శరత్. సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: FM Rainbow 101.9, musically yours.
1: Yes, హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముందుగా సగ్గు బియ్యాన్ని కడిగి మంచిగా వాష్ చేయాలన్నమాట. వాష్ చేసి దాన్ని ఒక 3 to 4 hours నానబెట్టాలి. సగ్గు బియ్యం మనము కిచిడి చేసుకుంటాం కదా, దానికైనా సరే వాష్ చేసి మంచిగా 3 to 4 hours నానబెట్టాలి. తర్వాత ఒక బౌల్లో రవ్వ పెరుగు కలిపి పెట్టుకోవాలి. ఆ రవ్వ బౌల్లో ఈ నానబెట్టిన సగ్గు బియ్యంని యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత దా మూడింటిని మంచిగా ఈక్వల్ క్వాంటిటీస్ కదా మంచిగా మిక్స్ చేసేసి, ఇప్పుడు ఆ మూడింటికి ఇంకొంచెం వాటర్ పడతాయి అన్నమాట. సో ఆ వాటర్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసి సాల్ట్ వేసుకొని, చెప్పాను కదా బేకింగ్ సోడా యాడ్ చేసి ఒక 20 minutes అలా పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టిన తర్వాత దాన్ని మామూలుగా మనం ఇడ్లీలు ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ఇడ్లీ పాత్రకి లైట్గా ఆయిల్ అప్లై చేసి దానిలో మనము ఇడ్లీ ప్లేట్లో వాటిని పెట్టేసి స్టీమ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు సాబుదానా ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఎస్, మరి ఇంకా మాట్లాడుకుందాము. సూపర్ ట్రాక్ అయితే విన్నాము.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఎస్, మరి టేస్టీ సాబుదానా ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది, దానికి ఏం కావాలి అని అంటే, దానికి ఇడ్లీతో పాటు తినడానికి మనం ఎలాంటి చట్నీ అయినా, అంటే మనకు నచ్చిన చట్నీ, పీనట్ కానీ లేకపోతే కోకోనట్ చట్నీ, సాంబార్తో ఇలా తీసుకోవచ్చు అనమాట. మరి ఇడ్లీ చేసుకున్నాం కదా, దాని యొక్క బెనిఫిట్స్ గురించి నేను చెప్పేస్తాను. అంటే ఆ ఇడ్లీ తింటే మీకు ఎంత ఎనర్జీ వస్తుంది, ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేసి. సగ్గుబియ్యంలో మనకు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయట, సో అందుకే ఇది తిన్న వెంటనే మనకు ఎనర్జీ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది, ఇక ఈజీ డైజెషన్ కూడా అవుతుందన్నమాట. ఎందుకంటే చెప్పాను కదా, ఇది చాలా లైట్ ఫుడ్ అనమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ లేకపోతే ఎవరికైనా హెల్త్ బాగాలేనప్పుడు మనము ఇడ్లీ బయట నుంచి ఇడ్లీ టక్కుమని తెప్పించేసి పెడుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఈ బ్యాటర్ కనుక రెడీ చేసుకొని ఉంచుకున్నట్లయితే, అంటే సాబుదానా నానబెట్టడం ఒకటే, ఇక్కడ టైం టేకింగ్ అనమాట. సో సాబుదానా ఒకవేళ నాని మన దగ్గర రెడీగా ఉన్నట్లయితే ఇది చాలా చాలా మంచి ఫుడ్ అని చెప్తున్నారు. సో హెల్త్ బాగాలేనప్పుడు ఇది తీసుకుంటే మనకు త్వరగా రికవరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అండ్ ఈజీగా కూడా తినొచ్చు కాబట్టి. ఇంకా వేసవిలో, అంటే ఇప్పుడు మనకు సమ్మర్లో అయితే బాడీ హీట్ని తగ్గించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుందట. ఇంకా దీని బెనిఫిట్స్ ఉన్నాయండో మరి చెప్పేసుకుందాము. అంతకంటే ముందుగా సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: 300కి 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థి.
3: FM Rainbow 101.9.
1: ఎస్, మరి సాబుదానా ఇడ్లీ గురించి మాట్లాడుకుంటున్నా కదా, దీని యొక్క బెనిఫిట్స్ అయితే వింటూ ఉంటేనే వావ్ అనిపించేలా ఉందన్నమాట. సో ఇది స్టమక్కి కూల్నెస్ ఇస్తుంది, ఎందుకంటే ఈ సమ్మర్లో దీన్ని తీసుకోవడం చాలా మంచిది. సో వీక్లీ వన్స్ మన బ్రేక్ఫాస్ట్లో ఇది యాడ్ చేసుకోవడం చాలా చాలా మంచిదట. అంతేకాకుండా సాబుదానా బాడీలో హైడ్రేషన్ మెయింటైన్ చేస్తుంది, కాబట్టి ఇది ఈ సమ్మర్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక పెరుగుతో కలిపి మనం చేస్తున్నాం కాబట్టి మన బోన్స్కి కాల్షియం కూడా అందుతుందట. ఇక ఈ రెసిపీని చాలామంది ఫాస్టింగ్ ఉంటారు కదా, ఆ ఫాస్టింగ్ టైంలో సాబుదానా తీసుకుంటూ ఉంటారు కొంతమంది. సాబుదానా కిచడీ కానీ, సాబుదానాతో వడలు చేసుకోవడము, బజ్జీలు చేసుకోవడము, ఇట్లా ఇడ్లీలు చేసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటారు. సో ఫాస్టింగ్ ఉండే టైంలో ఈ సాబుదానా రెసిపీస్ చాలామంది తీసుకుంటూ ఉంటారు, కాబట్టి అందులో ఇది కూడా ఒకటి, ఎందుకంటే లైట్గా ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా ఇస్తుంది. సో మన ట్రెడిషనల్ కిచెన్లో చాలా చాలా హెల్దీ రెసిపీస్ దాగి ఉంటాయన్నమాట. అలాంటి వాటిలో ఈ సాఫ్టీ అండ్ టేస్టీగా ఉండే సగ్గుబియ్యం ఇడ్లీ ఒకటి అన్నమాట. సో ఇవాళ చాలా చాలా హెల్దీ రెసిపీ తెలుసుకున్నాను నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు కూడా ట్రై చేయండి వీలైతే. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ కర్డ్, రవ్వ, సగ్గుబియ్యం, సాల్ట్, వాటర్ అండ్ బేకింగ్ సోడా, ఇవి ఉంటే చాలన్నమాట. సో కాకపోతే ఏంటి అంటే ఈ సాబుదానాని కాస్త ఒక 4 to 5 hours నానబెట్టాలి, అదొక్కటే మనం చూసుకోవాల్సింది. రేపు మార్నింగ్ చేసుకోవాలి అంటే ముందు నానబెట్టాలి, జస్ట్ 4 to 5 hours నానబెడితే సరిపోతుంది. సో ఎంజాయ్ చేయండి మరి హెల్దీ అండ్ రెసిపీని. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవి రంగులమయం. చిత్ర గారు పాడిన మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటే సూపర్ సాంగ్ వచ్చేస్తుంది.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో రెయిన్బోతో జీవితం రంగలమయం నిలయంలో సమయం 8:59 దాటి 30 సెకండ్లు అవుతుంది. 9 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చైనా పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ప్రస్తావనలు తేవడాన్ని భారత ప్రభుత్వం ఖండించింది. జమ్మూ కాశ్మీర్ లడక్ భారత్లో విడదీయరాని భాగంగానే ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. భారత్ భూభాగంలోని ప్రాంతాలపై వ్యాఖ్యానించే హక్కు మరే ఇతర దేశానికి లేదని నిన్న ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలిపారు. మాదక ద్రవ్యాలు ఆయుధాల స్మగ్లింగ్ను అరికట్టేందుకు 6 నెలల్లోగా యాంటీ డ్రోన్ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సరిహద్దుల అవతల నుంచి డ్రోన్ల ద్వారా దేశంలోని డ్రగ్స్ గన్స్ రాకుండా యాంటీ డ్రోన్ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా ఇప్పటివరకు గుర్తించలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. పంట వ్యర్థాల దహనం అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పంట వ్యర్థాల దహనాన్ని పూర్తిగా నివారించే దిశగా రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. పంట వ్యర్థాలను కాలిస్తే భూసారం దెబ్బతింటుందని, పర్యావరణం ప్రజారోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయని హెచ్చరించారు. ఉల్లిపాయల సేకరణకు కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం సవరించింది. క్వింటాల్కు 1,270 రూపాయల నుంచి 1,580 రూపాయలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు పెంచిన ఈ ధర వెంటనే అమల్లోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో న్యాయాధికారులపై దాడికి సంబంధించి మరో 15 మందిని ఎన్ఐఏ కస్టడీకి ప్రత్యేక కోర్టు అప్పగించింది. మాల్దాలోని మోతాబర్లో న్యాయాధికారులపై జరిగిన దాడి కేసును దర్యాప్తు చేస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సీసీటీవీ ఫుటేజ్, పలు వీడియో క్లిప్లను విశ్లేషించి నిందితులను అరెస్టు చేశారు. భవిష్యత్తు

భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్లో యోగాసనాన్ని చేర్చేందుకు కృషి చేస్తామని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. వచ్చే నెల 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అహ్మదాబాద్లో మొట్టమొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ జరగనుందని తెలిపారు. వియత్నాంలోని డానాంగ్లో జరుగుతున్న ఆసియా అండర్ 23 రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ రెజ్లర్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు. నిన్న జరిగిన పోటీల్లో భారత్కు 2 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు, 1 కాంస్య పతకం దక్కాయి. పురుషుల ఫ్రీస్టైల్ ఈవెంట్లో మోహిత్ కుమార్, చందర్మోహన్ బంగారు పతకాలు సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

Yes, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగలమాయి. మరి 9 అవర్స్ క్రాస్ అయిపోయి 11 మినిట్స్ దాటి 45 సెకండ్స్ అవుతుంది. మరి బయట ఆల్రెడీ రష్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే మీ ప్లేసెస్కి అంటే మన వర్క్ ప్లేసెస్కి మనం రీచ్ అయిపోవాలి కదా. ఆ రీచ్ అయ్యే ప్రాసెస్లో మనం చాలా హడావిడిగా చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఏదైనా సరే, ఏదైనా తీసుకెళ్లే వస్తువు ఉంటే కనుక ముందు రోజే బిఫోర్ డే ఒక ప్లేస్ అంటూ దానికి పెట్టుకొని ఆ ప్లేస్లో మనం తీసుకెళ్లే థింగ్స్ అన్నీ పెట్టుకున్నట్టు

అయితే డైలీ డైలీ ఆ హ్యాబిట్ అలవాటు చేసుకున్నట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. గాబరా పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మర్చిపోయామే అన్న బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఎస్, చిన్న పని కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏమంటారు? ఎస్, సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

ఎస్, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ అయితే వింటూనే ఉన్నారు కదా, అలా వినాలి వినాలి వినాలి అనిపిస్తోంది. ఎందుకంటే బయట క్లైమేట్ కూడా చాలా చాలా బాగుందట. మరి మార్నింగ్ నిన్న నైట్ అయితే వర్షం పడింది, సో అప్పుడప్పుడు అలాంటి సడన్ సడన్ వస్తాయి. అలా అని చెప్పేసి సమ్మర్ అయిపోయింది కదా అని మాత్రం అస్సలు అనుకోకండి. సమ్మర్ సమ్మర్లానే ఉంటుంది, మధ్య మధ్యలో అలా మనల్ని కూల్ చేస్తూ ఉంటుంది అనమాట. సో సమ్మర్కి తగిన ప్రికాషన్స్ తీసుకుంటూనే ఉండాలి, ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, బయటికి వెళ్ళేటప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడానికి ప్రయత్నించాలి. కోకోనట్ వాటర్ తాగుతూ, లేకపోతే బటర్ మిల్క్ క్యారీ చేయడము, కుకుంబర్ క్యారీ చేయడము, వాటర్ మిల్ అన్ని క్యారీ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మనం డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంటాము, హెల్దీగా ఉంటాము. ఎస్, మరి సూపర్ ట్రాక్ అయితే వినేద్దాం.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఎస్, మరి స్టూడియో కలకల టైమ్ 9 గంటలు దాటి 34 నిమిషాలు కూడా క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అవుతుంది. మరి నేను వెళ్ళడానికి కూడా టైం కాస్త దగ్గర దగ్గరికి వచ్చేస్తుంది. బట్ బయట చూస్తే క్లైమేట్ ఏమో చాలా సూపర్గా ఉంది అని అంటున్నారు. ఒక పక్క క్లైమేట్ ఏమో చేంజ్ అవుతుంది, ఇంకో పక్క సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోవడానికి టైం వచ్చేసింది. అప్పుడే మే ఎండింగ్ వచ్చేసిందా అని చాలా ఇలా క్లాక్ అంటే క్యాలెండర్ వైపు చూసుకున్నట్లయితే, డేట్ వైపు చూసుకున్నట్లయితే మే ఎండింగ్ అయిపో పోతుందా. ఒక పక్క ఆనందంగా ఉంటుంది, ఒక పక్క బాధగా ఉంటుంది. మళ్ళీ మార్నింగ్ లేచి బాక్సెస్ అన్ని ప్రిపేర్ చేయాలి, డైలీ రొటీన్ వీళ్ళని పంపించాలి, హోంవర్క్స్ అన్ని చేయించాలి అన్న థాట్ మైండ్లోకి వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ ప్రాపర్గా జరగాలి అని అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉంటే సరిపోతుంది అనమాట. సో వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో జీవితం రంగుల మాయం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఎస్, మరి స్టూడియో క్లాక్ల సమయం 9:40 దాటి 50 సెకండ్లు అవుతుంది కదా. మరి నేనైతే ఇందాక వెదర్ గురించి మాట్లాడాను కదా, మరి బయట వెదర్ ఎలా ఉందో నాకు ఎలా తెలుస్తుంది? నాకైతే స్టూడియోలో ఎప్పుడు హ్యాపీగా కూల్గా మంచి పాటలు వింటూ మంచి వెదర్లో ఉంటారనమాట. బయట హాట్ ఉన్నా కూల్ ఉన్నా నేనైతే సూపర్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. బట్ బయట ఇట్స్ టూ కూల్ అంటూ వచ్చేసింది మన నెక్స్ట్ ఆర్జే నిషా. ఎస్, నిషాకి హాయ్ చెప్పేద్దామా? హాయ్ నిషా.
2: जी हाँ, काफ़ी दिनों बाद आज फिर से हमारे लिसनर्स से हमारी मुलाकात हो रही है. एंड यही कहना चाहूँगी कि आज का जो वेदर है ना, इतना खूबसूरत है कि क्या ही बताएं. तो उन सभी लिसनर्स से जिन्हें मैंने कभी बोला था कि इस मंथ ना घर से तभी बाहर निकले जब आपको ऐसा लगे कि ज़रूरी है, क्योंकि गर्मी काफ़ी है, तो आज उन सभी से मैं माफ़ी भी मांगना चाहूँगी और फिर से एक बार कहना चाहूँगी कि अगर कोई काम ना भी हो ना, तब भी बाहर निकले, क्योंकि वेदर सच में बेहद खूबसूरत है. और ये सिर्फ देखने वाली या सुनने वाली चीज़ नहीं है, ये फील करने वाली चीज़ है. तो बाहर निकलिए, वेदर को फील कीजिए. लेकिन जहाँ भी जाइएगा, न्यूज़ ऑन एयर ऐप से ज़रूर जुड़े रहिएगा, क्योंकि वहाँ पर हमारा स्टेशन जो है FM रेनबो हैदराबाद हमेशा आप ट्यून इन कर सकते हैं. और आप जहाँ भी जाएँ हमारे साथ जुड़े रहेंगे इस खूबसूरत से वेदर के.

0: साथ। और
1: यस ओ माय गॉड, निशा इज नॉट एट ऑल गिविंग टू मी कंसोल, बट शी इज टेकिंग नाउ ओनली हाउ शी इज एक्साइटेड टू डू द शो कदा। मरी तनैते असलु इला निशा वच्चेसिंदि స్టూడియోకి అని చెప్పేశాను నేనంతే, నా కూడా మైక్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం, అది మనము కొన్ని డేస్కే రేడియోని మిస్ అవుతూ ఉంటాం కదా, లిజనర్స్ అయితే డైలీ వింటూ ఉంటారు బట్ మేమైతే అప్పుడప్పుడు అలా వచ్చిపోతుంటాం కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చినా మాకు చాలా గ్యాప్ వచ్చినట్టుగా ఫీల్ అవుతాం. బట్ నిషా చెప్పినట్టుగా బయట వెదర్ని ఎంజాయ్ చేయండి, బయటికి రండి. ఖచ్చితంగా మనము రోజు సన్నిగా ఉంటుంది, ఇవాళ ఎండగా ఉంటుందని ఒక ప్రాపర్ ప్లాన్ అయితే వేసుకుంటాము. ఈరోజు దానికి కంప్లీట్ రివర్స్గా ఉందన్నమాట వెదర్ అయితే. సో ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ ఎలా చేయాలి అనుకుంటున్నారా, నేను ప్లే చేసే సాంగ్స్ వింటూ ఎఫ్ఎం రెయిన్బో వింటూ ఎంజాయ్ ద షో అండ్ వెదర్. యస్ సూపర్ ట్రాక్ అయితే వచ్చేస్తుంది.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఎస్, దువ్వాడ జగన్నాథ మూవీ నుంచి సూపర్ ట్రాక్ అయితే విన్నారు కదా. మరి నేనైతే బై బై చెప్పేసి టైం వచ్చేసింది. మరి నిషా కూడా బయట వెదర్కి తగ్గట్టుగా తన సాంగ్స్ ప్లేలిస్ట్ కూడా రెడీ చేసేసుకుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోను వెళ్ళిపోను, నేనైతే కంచులు తీసేసుకుంటాను అంటుంది. నేను కూడా బై బై చెప్పేసి టైం వచ్చేసింది కాబట్టి వెదర్కి తగ్గట్టుగా మనమైతే ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి బయట కాస్త చల్లగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీరైతే మీ షెడ్యూల్నంతా ప్లాన్ చేసుకోండి అండ్ కేర్ఫుల్గా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి మంచి ముచ్చట్లతో, మంచి పాటలతో, మాటలతో నేనైతే వచ్చేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది.

బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. చిన్న కమర్షియల్ స్పాట్ అయితే వస్తుంది, స్పాట్ తర్వాత సాంగ్ వచ్చేస్తుంది, అండ్ 10 గంటలకు వార్తా ముఖ్యాంశాలు వింటారు. బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయి మాల్యా భాగ్జీలతో కూడిన ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వు చేసింది. ఈరోజు తమ తీర్పును వెలువరించనుంది. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటర్ పేరు ఓటర్ జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర 3వ రోజుకు చేరింది. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లోని మార్కెట్ యార్డులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇవాళ బీజేపీ నేతలు పరిశీలించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమాలను అత్యంత ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది. జూన్ 2 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను నిర్వహించాలని, పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో నిన్న సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ అనే తేడా లేకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలోని ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. భారత్ కెనడా దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు యత్నిస్తున్నాయని, ఆ ఒప్పందం ఇరు దేశాల ఉమ్మడి శ్రేయస్సును ఆకాంక్షిస్తుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. కెనడాలో పర్యటిస్తున్న పీయూష్ గోయల్ టొరంటోలో రాత్రి ఓ సమావేశంలో పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నమ్మకం కొత్త వాణిజ్య పెట్టుబడి అవకాశాలను అందిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. నేపాల్ మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి మాజీ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాలను అరెస్టు చేయవద్దని ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్లో స్థానం కోసం శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2లో గుజరాత్ టైటాన్స్తో తలపడుతుంది.

అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ది రేట్ ఆఫ్ ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఎస్ఐఆర్ చట్టబద్దతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనే వాదనలు విని జనవరి 29న తీర్పును రిజర్వు చేసింది. కాసేపట్లో తీర్పును వెల్లడించనుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలోని 50,000 మంది గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సీజన్లో ఇప్పటి వరకు 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 8 లక్షల మందికి పైగా రైతుల నుంచి ఈ ధాన్యం సేకరించింది. రైతుల బ్యాంకు ఖాతాల్లోకి 9,703 కోట్ల రూపాయలను నేరుగా జమ చేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు ఖర్చులన్నీ కేంద్రమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం మాత్రమే చేస్తుందని అన్నారు. అయినా కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమవుతోందని ఆరోపించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీలో జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై కేంద్ర రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలు అధికారులను మంత్రి ఆదేశించారు. శీతాకాలం ప్రారంభానికి ముందే ఢిల్లీలో కాలుష్య స్థాయిలను గణనీయంగా తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇరాన్ నౌకలు క్షిపణి స్థావరాలపై అమెరికా బలగాలు దాడులు చేయడంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్నాయి. దురాక్రమణ చర్యకు ప్రతీకారం తీర్చుకోకుండా అమెరికాను వదిలిపెట్టేది లేదని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది. బీహార్, కర్ణాటక, పలు ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 3-4 రోజుల్లో దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, మధ్య మహారాష్ట్రతో పాటు తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కాంగో, ఉగాండాలో ఎబోలా వ్యాపిస్తున్న వేళ రష్యా శాస్త్రవేత్తలు శుభవార్త చెప్పారు. ఎబోలా వైరస్ సోకకుండా రష్యా శాస్త్రవేత్తలు కొత్త టీకాను అభివృద్ధి చేశారని దక్షిణాఫ్రికాలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది. ఈ విషయాన్ని రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురోష్కా ధృవీకరించారు. ఐపీఎల్లో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. న్యూ చండీగఢ్లో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్.

0: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేనడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ .gov.in.
2: FM Rainbow 101.9.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in. నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో 0 మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే 0 కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య

0: అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి పిఎం సూర్యఘర్ .gov.in.
1: FM Rainbow 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
3: FM Rainbow 101.9.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు జస్ని హైదరాబాద్ లోకి మీ రాజేష్ తో. హైదరాబాద్ లో మనకి పురాతన వస్తువులు దొరికే చోట్లు కూడా మనకు చాలా ఉన్నాయి. అందులో లార్డ్ బజార్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది చార్మినార్ ఏరియా. 400 సంవత్సరాల పైగా మరి ఈ ఏరియాకి చరిత్ర ఉంది. ఇక్కడ నిజాం కాలం నాటి బ్రీడ్ వర్క్, అలాగే రాగి ఇత్తడి సామాన్లు, తర్వాత పాత నాణ్యాలు, ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా, మరి వాటికి బాగా డిమాండ్, మరి అట్లాంటి కాయిన్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అలాగే అత్తర్లు, ఈ పర్ఫ్యూమ్ పెట్టే సీసాలు, తర్వాత బాక్స్, అలాగే ఉర్దూ క్యాలిగ్రఫీ ఫ్రేమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఏవైనా పాతకాలం నాటి తీసుకోవాలి అని అనుకుంటే మరి 400 సంవత్సరాల చరిత్ర కలిగిన లార్డ్ బజార్కి వెళ్ళి మరి మీరు కొనుక్కోవచ్చు. సో మరి ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి, మరి పాతకాలం నాటివి, బ్రిటిష్ కాలం నాటివి, తర్వాత ఇంకా అంతకన్నా ముందువి కూడా చాలా పాత వస్తువులు ఉన్నాయి. అవి ఏ వస్తువులు ఎక్కడెక్కడ దొరుకుతాయి మరి ఈరోజు మనం జస్ని హైదరాబాద్లో మనం మాట్లాడుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్ని హైదరాబాద్ లో. తర్వాత గుడి మల్కాపూర్ మురికి చౌక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ షాప్స్ చాలా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే 100 నుంచి 200 సంవత్సరాలు 100 to 200 ఇయర్స్ క్రితం వస్తువులు ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి. రేటు మాత్రం కొంచెం బేరమాడాలి, బార్గెన్ చేసి తీసుకోవాలి. ఇక్కడ 500 రూపాయల నుంచి 500 రూపీస్ నుంచి 1 లాక్ వరకు కూడా వస్తువులు అంటే పాతకాలం నాటివి ఉంటాయి. సో 100 to 200 ఇయర్స్. సో గుడిమల్ కపూర్ మురికి చౌక్ దగ్గరికి వెళ్తే మరి ఇలాంటి వస్తువులు దొరుకుతాయి. సో ఇవి తీసుకోవడం తీసుకోకపోవడం అది మీ చాయిస్. కానీ ఎప్పుడైనా మీకు టైం దొరికినప్పుడు మరి గుడి మల్కాపూర్ మురికి చౌక్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులను చూడండి. ఇవే కాదు, ఇంకా పురాతన కాలం నాటు వస్తువులు ఎలా ఉంటాయి, నిజాం కాలం నాటివి కానివ్వండి, తర్వాత బ్రిటిష్ కాలం నాటివి కానీ, ఇట్లాంటి వస్తువులు అక్కడక్కడ దొరుకుతూ ఉంటాయి. సో వాళ్ళు ఆ రోజుల్లో ఎలా వర్క్ చేసేవాళ్ళు, ఎంత శ్రద్ధ పెట్టి వర్క్ చేసేవారు, ఎలాంటి డిజైన్స్ ఉంటాయి, సో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో డబ్బులు ఉన్నాయంటే కొనే ప్రయత్నం కూడా చేయండి. సో ఇంకా మాట్లాడుకుందాం జస్ని హైదరాబాద్లో. ఇంకా పురాతన వస్తువులు ఏమేమి ఉన్నాయి మన హైదరాబాద్లో, వాటి గురించి తెలుసుకుందాం. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. పాత వస్తువులకు హ్యాబిట్స్ కూడా ఫేమస్ అని చెప్పొచ్చు. చిరాగ్ అలీ లేన్ లో బ్రిటిష్ కాలం నాటి ఫర్నిచర్ అండ్ గ్రాండ్ ఫాదర్ క్లాక్స్ అంటే తాతల కాలం నాటి వాచెస్ కూడా దొరుకుతాయి ఇక్కడ. అండ్ నిజాం కాలం నాటి ఫొటోస్, చాలా ఫేమస్ పెయింటింగ్స్, పాత కెమెరాలు, టెలిఫోన్స్, ఇంకా అందమైన పెయింటింగ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. సో హ్యాబిట్స్ చిరాగ్ అలీ లేన్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో మీకు కావలసిన వస్తువులు అక్కడ కొనేసుకోవచ్చు, లేదు అంటే వాటిని కాసేపు అలా చూస్తూ ఆనందపడవచ్చు కూడా. కొన్ని వస్తువులు మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని వస్తువులు చాలా కాస్ట్లీ ఉండటం వల్ల అవి మనం కొనలేం. కనీసం వాటిని చూసే ప్రయత్నం అయినా చేయాలి. సో వాటి గురించి మనకు కొంత అవగాహన ఉండడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఆ స్టూడియోలో టైం 2:21:43 మీరు వింటున్నారు రెయిన్బో ఎఫ్ఎం 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. ఇక శిల్పారామం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రభుత్వ హ్యాండిక్రాఫ్ట్స్ ఎంపోరియం, ఇది హైటెక్ సిటీ దగ్గర ఉంది. సో పురాతన వస్తువులు అని చెప్పలేం కానీ 100 ఏళ్ల నాటి డిజైన్స్ ఉంటాయి కదా, మరి అలా డిజైన్ చేసిన కొత్త వస్తువులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. బంజారా ఎంబ్రాయిడరీ అండ్ నిర్మల్ పెయింటింగ్స్, కొండపల్లి బొమ్మలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ మాత్రం రేట్

ఫిక్స్గా ఉంటుంది. గిఫ్ట్ కోసం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ రేట్లు కొంచెం ఎక్కువే ఉంటాయి కాబట్టి మరి దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని మరి ఇక్కడ ఏమైనా వస్తువులు కొనాలంటే సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దానికి తగిన డబ్బులు మనం పెట్టుకొని పోవడం మంచిదన్నమాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు జస్నీ హైదరాబాద్ లో. హైదరాబాద్ లో పురాతన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి అనేది మనం జస్నీ హైదరాబాద్ లో మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ మోండా మార్కెట్ అండ్ జైన్ స్ట్రీట్ లో ఆదివారం ఉదయం కబడ్డీ బజార్ లో పాత రేడియోలు, గ్రామ్ఫోన్ రికార్డ్స్, అలాగే కాయిన్స్, స్టాంపులు, పాత మైకులు కూడా దొరుకుతాయి. ముఖ్యంగా జేమ్ స్ట్రీట్స్లో ఆర్మీ సామాన్లు, తర్వాత పాత బైనక్యులర్స్ కూడా కొన్ని ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. సో అవి కూడా ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా మరి ఆదివారం ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ అండ్ జేమ్ స్ట్రీట్స్లో వెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి మరి వాటిని చూసి అవి మంచివా కావా అని కూడా ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది. అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో కొన్ని గ్యాలరీస్ కూడా ఉన్నాయి. సో అక్కడ గ్యాలరీస్లో ఏంటంటే తంజావూర్ పెయింటింగ్స్, అలాగే నిజాం నగలు, పర్షియన్ కార్పెట్స్ దొరుకుతాయి. సో రేటు చాలా ఎక్కువ, ఇంచుమించు 50,000 వరకు, సుమారు 50,000 వరకు కూడా ఈ వస్తువులు ఉండడానికి అవకాశం ఉంది. సో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో గ్యాలరీస్లో ఉండే ఈ వస్తువులను మరి కొనడం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. సో కనీసం చూసే ప్రయత్నమైనా చేయండి.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు జస్ని హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో మనకి పాత వస్తువులు దొరుకుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. సో వీటి దగ్గర కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏంటంటే, 100 సంవత్సరాలు దాటిన వస్తువులని మరి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళ పర్మిషన్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో దేశం దాటించకూడదు, అది నేరం కింద కూడా పరిగణించబడుతుంది. ఇక చార్మినార్ దగ్గర కొత్తదానికి పాతది అని కలర్ వేసే అమ్మే అవకాశం కూడా ఉంటుంది. సో అవి గమనించి తీసుకోండి. అలాగే బిల్ 2000 దాటితే ఖచ్చితంగా బిల్ అడగండి. జిఎస్టీ బిల్ ఇస్తే అది ఖచ్చితంగా రిజిస్టర్డ్ షాప్. అలాగే బేరం చెప్పిన రేట్లో దాదాపు 40-50% తగ్గించి అడగడం, తర్వాత బేరం చేయడం తెలిసి ఉండాలి. లేదంటే ఎక్కువ రేటుకి మీరు వస్తువులు కొనే అవకాశం ఉంటుంది. సో ఈ జాగ్రత్తల్ని మరి పాత వస్తువులని చారిత్రక వస్తువులని కొనేటప్పుడు పాటించాలి.

0: FM Rainbow 101.9
1: వార్తా ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్రజలంతా ఎల్లప్పుడూ శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలని, ఇళ్ల నుండి బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీటిని వెంట తీసుకెళ్లాలని మోదీ సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఖర్చులన్నీ కేంద్రమే భరిస్తున్నా వడ్ల కొనుగోలుకి మధ్యవర్తిత్వం వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని విమర్శించారు. ప్రజాపాలన ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. జూన్ 2 నుంచి 12 వరకు విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక

సమగ్ర సవరణకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి కీలక సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. అయినా అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే ఐసోలేషన్ వార్డుకు తరలించాలని అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహిల్యానగర్ నుండి మొత్తం 13 మంది నిందితులను అరెస్టు చేసింది. వృద్ధాప్యంలో ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ఎంతో అవసరమని కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ఎబోలా వైరస్ను అరికట్టేందుకు రష్యా శాస్త్రవేత్తలు ఒక కొత్త వ్యాక్సిన్ని అభివృద్ధి చేసినట్లు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. కాంగోలో ఇటీవల వ్యాపించిన వ్యాధులకు కారణమైన అరుదైన బుండిబుగ్యో మహమ్మారిపై కూడా ఈ వ్యాక్సిన్ పనిచేసే అవకాశముందని శాస్త్రవేత్తలు తెలిపారు. భారత మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయనకు నివాళులర్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 4 గంటలకి మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: Rainbow 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి జస్నీ హైదరాబాద్ ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. డబుల్ కమిటాలకి వచ్చేసాము. సో మౌంట్ ఎవరెస్ట్ May 7, 1999 బాచేంద్రిపాల్ తర్వాత మొదటి భారతీయ మహిళగా సంతోష్ యాదవ్ రెండవసారి ఎవరెస్ట్ ఎక్కారు సరిగా ఇదే రోజు. సో వారి విజయాన్ని మనం మనస్ఫూర్తిగా ఒకసారి ఈరోజు గుర్తు చేసుకుందాం. ఎవరెస్ట్ అనగానే మనకి ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. అంటే ఎవరెస్ట్ ఎక్కడం ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామందికి ఉత్సాహం వస్తుంది, అదొక రికార్డ్ మనకి చరిత్రలో ఉండిపోతుంది అని ఎవరెస్ట్ ఎక్కడానికి చాలామంది ప్రయత్నిస్తారు. సో మరి ఈ సందర్భంలో సంతోష్ యాదవ్ గారికి రెండవసారి ఎవరెస్ట్ ఎక్కారు కాబట్టి సో వారికి మరిన్ని విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఎవరెస్ట్ ఎక్కే వాళ్ళందరూ కూడా మరి ఈరోజు మనం విజయం మనస్ఫూర్తిగా జరగాలని, ఇంకా వాళ్ళు మరిన్ని పర్వతాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

0: Rainbow 101.9.
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమర

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిట. ఈరోజు మన తొలి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతి. 1964 మే 27 వారు తుదిశ్వాస విడిచారు. వీరు 17 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానిగా ఉన్నారు. చాచా నెహ్రూ అని చాలా పిల్లలు ముద్దుగా పిలుచుకునేవారు. అయితే వీరి ప్రత్యేకత ఏంటంటే పాలనలో పంచవర్ష ప్రణాళికలు, ఐఐటీలు, ఎయిమ్స్ లాంటివి ఆయన విజన్ అని చెప్పొచ్చు.

బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: రెయిన్బో 101.9
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ను సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి డబుల్ కమిట ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఈరోజు నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులపై అవగాహన కలిగించే రోజును కూడా జరుపుకుంటారు. అయితే ఇది ప్రతి సంవత్సరం మే 30 దగ్గరలో ఉన్న బుధవారం లేదా కొన్ని దేశాలలో మే 27 జరుపుకుంటారు. సో ఈ సందర్భంగా నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు సంబంధించి విషయాలను ఇన్ఫర్మేషన్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తారు.

0: FM Rainbow 101.9.
1: నిర్వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు డబుల్ కమిటాలో. ఈరోజుకు మరొక చాలా చాలా చాలా ప్రత్యేకమైన ప్రత్యేకత ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 1937 మే 27 గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు. అయితే ఆ బ్రిడ్జ్ మీద మొదటి రేడియో బ్రాడ్కాస్టింగ్ కూడా జరిగిందని చెప్పొచ్చు. రేడియోలో మరి రేడియో వాయిస్ హిస్టరీలో ఇదొక కీలకమైన చరిత్ర అండ్ కీలకమైన రోజు అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ బ్రిడ్జ్ పొడవు 2.7 కిలోమీటర్స్, ఎత్తు వచ్చేసి 227 మీటర్లు. అయితే టవర్లు వచ్చేసి 75 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటాయి దీని టవర్స్. అయితే 1937లో మరి ఇదే ప్రపంచంలోనే అతి పొడవైన ఎత్తైన సస్పెన్షన్ బ్రిడ్జ్ అని చెప్పొచ్చు. 27 ఏళ్ళు మరి ఈ బ్రిడ్జ్ రికార్డ్ని ఎవరూ బీట్ చేయలేకపోయారు. సో ఇది ఒక రకంగా మన రేడియోకు సంబంధించిన కూడా ఒక రికార్డ్ అని కూడా చెప్పొచ్చు. 1937 మే 27, ఎందుకంటే మన రేడియో ప్రసారాలు ఆ బ్రిడ్జ్ మీద జరగడం, సో ఆ రేడియో వాళ్ళంతా వినడం అనేది కూడా ఒక మర్చిపోలేని ఆనందమైన రోజు అని కూడా చెప్పొచ్చు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. పేరున్నారు డబుల్ కమిటాలో.

101.9 మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం డబుల్ కమిటా. సో వర్షాలు వచ్చేసాయి, మరి వాతావరణంతో కూడా కొంచెం కూల్ అవుతుంది అండ్ ఋతుపవనాలు వచ్చేసాయి కాబట్టి ఇంకా వర్షాలు నెక్స్ట్ కంటిన్యూగా వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అండ్ ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో మరి ఏది మంచిది ఏది కాదు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకొని, మరి ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పటికీ కొందరు హెల్త్ కండిషన్స్ అంత ప్రాపర్గా ఉండవు కదా. సో మరి ఏ ఫుడ్ అవసరము, ఎలా ఉండాలి, ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడాలి, ఇవన్నీ కూడా ఒక అవగాహన అనేది ఉన్నట్టయితే మరి ఈ సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు మరి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కేర్ఫుల్గా ఉండండి అండ్ మీరు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మరి చుట్టుపక్కల అబ్జర్వ్ చేస్తూ ఉండండి అండ్ మ్యాన్ హోల్స్ తెరిచి ఉండే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా గమనిస్తూ డ్రైవ్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం గ్యాంగ్టక్లో జరగనున్న సిక్కిం విశ్వవిద్యాలయం 7వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 33 విభాగాలలో దాదాపు 14,000 డిగ్రీలను రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. 119 మంది మహిళలతో సహా మొత్తం 285 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు బంగారు వెండి పతకాలను అందుకోనున్నారు. తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా రేపు జరుపుకునే బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ముస్లిం సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ త్యాగస్ఫూర్తికి, అత్యున్నత భక్తిభావానికి ప్రతీకగా నిలుస్తుందని గవర్నర్ తమ సందేశంలో పేర్కొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధమైనదని సుప్రీంకోర్టు

ఇచ్చిన తీర్పును బీజేపీ స్వాగతించింది. సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీతో సహా ప్రతిపక్షాలకు రాజ్యాంగపరమైన ఓటమి అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది అభివర్ణించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిందించడానికి, అపఖ్యాతి పాలు చేయడానికి ప్రతిపక్షం చేసిన దురుద్దేశపూర్వక ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు ముందు విఫలమయ్యాయని ఆయన అన్నారు. హైదరాబాద్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 100,000 ఎల్ఐజీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజారుద్దీన్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఈరోజు నాంపల్లి, మలక్పేట్, బహదూర్పూర్ నియోజకవర్గాలలో పలు స్థలాలను పరిశీలించారు. కుల్సుంపురా, అబ్జల్సాగర్ ప్రాంతాల్లో కాలదేరా, గడ్డిన్నారంలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలించారు. జార్ఖండ్లోని హజరీబాగ్ ప్రాంతంలో ఉన్న రీటైల్ అవుట్లెట్లతో సహా దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఇంధన కొరత ఉందని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఖండించింది. చమోలి జిల్లాలోని హెచ్పీసీఎల్ రీటైల్ అవుట్లెట్లలో ఇంధన సరఫరా సాధారణంగా నిరంతరాయంగా కొనసాగుతుందని, గుజరాత్ అంతటా కూడా సరఫరా స్థిరంగా తగినంత మద్దతుతో ఉందని, చార్ధామ్ యాత్ర మార్గంలో ప్రయాణిస్తున్న వినియోగదారులకు, యాత్రికులకు కంపెనీ భరోసా ఇచ్చింది. వచ్చే ఏడాది జూన్లో ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాష్ట్రంలోని గోదావరి, ఇతర ప్రధాన నదులలో కాలుష్యాన్ని నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. రాజమహేంద్రవరంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మండే ఎండలు, ఉక్కుపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు నిన్న రాత్రి నుంచి ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకి మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు స్టార్టప్ ఇండియాలోకి. స్టార్టప్ ఇండియాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే 2026-26లో మరి 55,200+ అంటే ఇంకా కొన్ని ఎక్కువ కొత్త స్టార్టప్లకు డిపిఐఐటి గుర్తింపునిచ్చింది. అయితే ఇది ఒకే సంవత్సరంలో అత్యధికం అని చెప్పొచ్చు. అయితే మొత్తం గుర్తింపు పొందిన స్టార్టప్స్ వచ్చేసి 2.23 లక్షలు దాటాయి. సో ఇదొక సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. మార్చ్

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టార్టప్ ఇండియా ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. రెండు వేల ఇరవై ఆరులో మరి స్టార్ట్ అయిన ఈ స్టార్టప్లు 23.36 లక్షల డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. ఇక వృద్ధి రేటు గత ఏడాదితో పోలిస్తే స్టార్టప్లు 51.6% పెరిగాయని చెప్పొచ్చు. అండ్ ఉద్యోగాలు వచ్చేసి 36.1% పెరిగాయి. సో ఇవి ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. మరి స్టార్టప్ ఇండియా వేగంగా దూసుకుపోతుందని కూడా చెప్పొచ్చు.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: ஐயா.
1: அதிர்ப்பாடி பார்ட்டி
0: பார்ட்டி பார்ட்டி பார்ட்டி.

మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు స్టార్టప్ ఇండియాలో. ప్రపంచంలో మరిప్పుడు మనం అనుకున్నట్టు స్టార్టప్ ఇండియా 3వ స్థానంలో ఉంది. ఈ స్టార్టప్ ఇండియా ద్వారా ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి అండ్ మంచి అవకాశాలని సొంతం చేసుకుంటున్నారు. ప్రత్యక్షంగా కొన్ని ఉద్యోగావకాశాలు, తర్వాత పరోక్షంగా మరి ఈ ఉద్యోగాలను అనుసరించి మరికొన్ని ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. సో ఇంకా రానున్న రోజుల్లో మరి ఉద్యోగం కోసం అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆలోచించే రోజులు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ అయిపోగానే మరి వారి నాలెడ్జ్కి తగిన విధంగా మరి కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయంటే ఇంకా వేరే జాబ్స్ కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. సో మరి కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా మరి చాలామందిని ప్రోత్సహిస్తున్నారు అండ్ వివిధ రంగాల సంబంధించిన వ్యక్తులకు వారికి సరైన పరిజ్ఞానం అందే విధంగా, తర్వాత దానికి సంబంధించిన శిక్షణలు ఇస్తూ మరి స్టార్టప్ ఇండియాని బాగా ప్రోత్సహిస్తుంది మన భారత ప్రభుత్వం. సో ఈ అవకాశాలని యువత అందిపుచ్చుకొని మరి ఒక దగ్గర ఉద్యోగం చేయడం కన్నా మనమే మరి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే స్థాయికి వెళ్ళాలనే ఆలోచన యువతలో చాలామందిలో రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇప్పటికే మరి స్టార్ట్ చేసిన నాటి నుంచి మరి ఈరోజు వరకు కూడా స్టార్టప్ ఇండియా చాలా శరవేగంగా దూసుకుపోతుందని చెప్పొచ్చు. సో మీరు కూడా స్టార్టప్ ఇండియా వైపు మీ ఆలోచనల్ని మళ్ళించి మరి స్టార్టప్ ఇండియాలో మీకు స్థానం దక్కించుకునే ప్రయత్నం చేయండి.

0: రెయిన్బో 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు స్టార్టప్ ఇండియాలో. స్టార్టప్ ఇండియా కింద మీడియా కంటెంట్ రైటర్స్ అలాగే ఆడియో టెక్ స్టార్టప్లకు కూడా సీడ్ ఫండింగ్ అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. డిపిఐఐటి రిజిస్ట్రేషన్ చేసుకుంటే

మూడేళ్లు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది, అలాగే 80% రిబేట్ ఫండ్స్ కూడా ఇస్తారు 2006లో. మరి ఇంకా కొన్ని ప్రత్యేకంగా దీనికి సంబంధించిన ఆలోచనలో ఉన్నారు. అలాగే ప్రభుత్వ టెండర్లో కూడా ప్రయారిటీ ఇస్తారు. సో ఇలా స్టార్టప్ ఇండియాలో మరి కొత్త కొత్తగా వివిధ రంగాలకు సంబంధించిన వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అండ్ వాళ్ళని ప్రోత్సహించే విధంగా.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం స్టార్టప్ ఇండియా. స్టార్టప్ ఇండియా 10,000 కోట్ల కార్పస్ ఫండ్ నోటిఫై చేసిందని కూడా చెప్పొచ్చు. అండ్ ఇంకా మరొక ముఖ్య విషయం ఏంటంటే వాయిస్ టెక్ పాడ్కాస్ట్ అలాగే ప్లాట్ఫామ్ వీటిని ఉపయోగించుకొని ఆర్ ఏ డబ్బింగ్ చేసినా కూడా అయితే ఇలాంటి ఐడియాలతో స్టార్టప్ మొదలుపెట్టినా కూడా మరి డిపిఐఐటి రిజిస్ట్రేషన్కి అర్హులే. సో ఏదైనప్పుడు కూడా ఒక కొత్త కంటెంట్ తీసుకొని మరి దాన్ని

0: డెవలప్ చేయడం, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం డిమాండ్ ఉందో మరి ఆ సంబంధించిన వింగ్లో మనం దానికి సంబంధించినంత శిక్షణ పర్ఫెక్ట్గా తీసుకొని దాన్ని మనం స్టార్టప్ చేస్తే దాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా రెడీగా ఉంటుంది. అండ్ మీరు దాంట్లో అనుకున్న స్థాయికి మీరు ఏదైతే అనుకుంటారో ఆ రేంజ్కి మొత్తం రీచ్ అవ్వడానికి మీకు ఒక మంచి ప్లాట్ఫామ్ అని కూడా చెప్పొచ్చు స్టార్టప్ ఇండియా. సో మరి ఇంతకుముందు ఏదైనా చేయాలంటే సరైన ప్రోత్సాహం ఉండేది కాదు. సో మన డబ్బులే పెట్టుకోవాలి, తర్వాత దానికి సరైన శిక్షణ ఎక్కడికి పోవాలి అనేది కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మనం ఏం చేయాలనుకున్నా దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడానికి, సలహాలు ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏదనుకుంటామో అది చేయడానికి ఇప్పుడు ఖచ్చితమైన రూట్ ఉందని చెప్పొచ్చు ఈ స్టార్టప్ ఇండియా ద్వారా. సో ఈ స్టార్టప్ ఇండియాని యూజ్ చేసుకొని మీరు ఏ రంగంలో అయితే పైకి రావాలనుకుంటున్నారో, మరి మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్, ఆ స్టూడియోలో టైం 4:47 దాటి 40 సెకండ్లు. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: అరే అందరూ వచ్చిండ్రు కానీ పార్టీకి, ఇప్పుడు దించరా ఫోటో కిసిక్ అనే.

0: 101.9
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరున్నారు స్టార్టప్ ఇండియాలో. 2026 ట్రెండ్స్ అండ్ ఐపీఓ ఫైవ్ లైన్ ఒక బూమ్ అని చెప్పొచ్చు. అయితే 70 నుంచి 120 స్టార్టప్లు 2030 నాటికి లీస్ట్ అవ్వచ్చు, అంటే మంచి స్థితికి వెళ్ళొచ్చు, ఇంకా బాగా మంచి పొజిషన్లో ఉండొచ్చు. అండ్ జనవరి 2026 నాటికి 23 స్టార్టప్లు ఐపీఓ ప్రిపరేషన్లో 25 డ్రాఫ్ట్ ఫైల్ కూడా చేసే అవకాశం ఉన్నాయి, చేశాయి. తర్వాత స్టార్టప్లు 2026లో 9.7% యావరేజ్ శాలరీస్ని పెంచే అవకాశం ఉంది, అండ్ కొన్ని పెంచేసాయి కూడా. సో ఇంకా ఏంటి అంటే ఏఐ హెల్త్ టెక్ ఫిన్టెక్లోకి క్యాపిటల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఏమంటే మరి ఏఐ అనేది బాగా ఇంపార్టెన్స్ పెరుగుతుంది కదా, అలాగే హెల్త్ టెక్ కూడా చాలా ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి. సో ఈ రంగాలకి మరి ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతున్నాయి. తర్వాత ఇందులోకి ఎక్కువ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా వస్తున్నారు. సో మరి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మరి ఎవరికైతే ఇప్పుడు బీటెక్ అయిపోయిన వాళ్ళు కానీ అండ్ మామూలుగా గ్రాడ్యుయేషన్ పీజీ అయిపోయిన వాళ్ళు, సో జాబ్ కాకుండా మరి కొత్తగా మీరేమైనా ఆలోచిస్తున్నట్టయితే మరి దానికి సంబంధించి మరి మీ ఫ్రెండ్స్ కానీ ఇంకా ఎవరైనా పెద్దవాళ్ళని అడ్వైస్ తీసుకొని మరి స్టార్టప్ ఇండియాలో మరి మీరు ఎన్రోల్ అయ్యి మరి మీ లక్ష్యాన్ని మీరు రీచ్ అవ్వడానికి డెఫినెట్గా స్టార్టప్ ఇండియా హెల్ప్ చేస్తుంది. సో దీనికి సంబంధించినవన్నీ కూడా మీరు తెలుసుకొని స్టార్టప్ ఇండియాలో మీరు కూడా ముందుకు దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది రెయిన్బో ఎఫ్ఎం.

0: ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
1: ప్రజల చెమటతో నిర్మించిన సింగరేణి వంటి సంస్థలను కాలబెట్టాలని చెప్పడం, రైలు పట్టాలను కోయాలని పిలుపునివ్వడం తెలంగాణ ప్రజలను అగౌరవపరచడమేనని విమర్శించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొక్కజొన్న సేకరణలో రికార్డు నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2-3 రోజుల్లోనే 1,173 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరణ పూర్తయినట్లు మంత్రి తెలిపారు. హైదరాబాద్లోని కూకట్పల్లి ఆర్టీసీ బస్ డిపోలో ఈరోజు 60 ఎలక్ట్రిక్ బస్సులను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ మరో ఢిల్లీ కాకూడదనే సంకల్పంతో కాలుష్యాన్ని తగ్గించేందుకు విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. ఇప్పటి వరకు 58 లక్షల

లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేసినట్లు పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ త్వరితగతిన ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఒక పెట్టుబడి వేదికకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను ప్రభుత్వం ఖండించింది. ఆ వీడియో నకిలీదని, ఏఐ ద్వారా రూపొందించబడిందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. 2027 సంవత్సరానికి అగ్నిపత్ పథకం రెగ్యులర్ క్యాడర్ కింద భారత సైన్యంలో చేరడానికి నిర్వహించే ఆన్లైన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష 1 జూన్ నుండి 12 తేదీ వరకు జరుగుతుందని గుంటూరు ఆర్మీ రిక్రూటింగ్ అధికారి కల్నల్ రజత్ సువర్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని 14 జిల్లాల్లోని వివిధ కేంద్రాలలో ఈ పరీక్ష జరుగుతుందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్తాన్ను తీవ్రంగా విమర్శించారు. ఇస్లామాబాద్ సరిహద్దు ఉగ్రవాదాన్ని కొనసాగిస్తుందని ఆరోపిస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకి మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మీరు వచ్చేసారు తాజా ట్యూన్స్ లోకి.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: Rainbow 101.9.
1: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో ఎఫ్ఎం తాజా ట్యూన్స్.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: రెయిన్బో 101.9.
1: మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ రెయిన్బో ఎఫ్ఎం 101.9. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల వచ్చే సమస్య వస్తే ఈ అంశం గురించి స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంత్ సేన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే ఏం చేయాలి అన్న అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది, గవర్నమెంట్ లీడర్, బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అనంతసేన్ రెడ్డి గారు.
1: నమస్తే అండి.
0: చట్టపరమైన సమస్య వస్తే ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుని అప్రోచ్ అవుతుంటారు. ఈ అడ్వకేట్ ద్వారా వెళ్ళేటప్పుడు, అంటే సరైన ఆర్థిక స్తోమత లేదు అనుకున్నప్పుడు, ఎవరైనా అడ్వకేట్ని సర్వీసెస్ని ఫ్రీగా పొందాలంటే ఏం చేయాలంటారు?
1: అడ్వకేట్ సర్వీసెస్ ఆర్థిక స్తోమత లేనటువంటి క్లయింట్లు ఫ్రీగా పొందాలంటే లీగల్ సర్వీసెస్ అథారిటీని అప్రోచ్ అయ్యి వారు అర్జీ పెట్టుకుంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను లీగల్ సర్వీసెస్ అథారిటీ అపాయింట్ చేసి ఈ క్లయింట్

0: యొక్క కేసును వాదించే విధంగా వారు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ను పంపిస్తారు.
1: అలా అడ్వకేట్గా వీరి తరఫు నుంచి కోర్టులో వాదించే వాళ్ళకి పేమెంట్ ఎవరిస్తారు?
0: ప్రతి జిల్లాకు ఒక లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో కొంత డబ్బు ఉంటుంది, అంటే కాస్ట్ల రూపేణ జమకూరినటువంటి డబ్బు ప్లస్ గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి డబ్బు. ఆ డబ్బులోంచి నామినల్ ఫీ అడ్వకేట్ రెమ్యునరేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వకేట్కి పే చేస్తుంది.
1: అంటే మన కేసు కంటూ ఏదైతే అడ్వకేట్ నియమింపబడ్డాడో వాళ్ళకి నామమాత్రంగా అయినా కొద్దో గొప్ప ఫీజు అనేది గవర్నమెంట్ ద్వారానే చెల్లింపబడుతుంది. అనంతసేన రెడ్డి గారు, కొన్ని సమస్యలు కంచే చేయను వేస్తే అన్న సంధాన, కొన్ని చోట్ల అడ్వకేట్ని నమ్మి డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం కానీ వాళ్ళు చెప్పిన ఫీజు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా కేవలము ఒక అడ్వకేట్ నిర్లక్ష్యం వల్లనో లేదంటే తప్పుదారి పట్టించడం వల్ల నష్టం జరిగినట్లయితే, అది అడ్వకేట్ ద్వారా అడ్వకేట్ చేసిన తప్పు వల్లే నాకు ఈ నష్టం జరిగింది అని భావిస్తే ఆ వ్యక్తి ఏం చేయాలంటారు?
0: అడ్వకేట్ ద్వారా క్లయింట్కు నష్టం జరిగితే 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా బార్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. బార్ కౌన్సిల్ ఆ పర్టికులర్ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బార్ కౌన్సిల్కు అప్రోచ్ అయ్యి అక్కడ బార్ కౌన్సిల్కు కంప్లైంట్ ఇస్తే, మరి ఆ కంప్లైంట్ వారు ప్రొసీజర్ ప్రకారంగా క్లయింట్ దగ్గర నుంచి తీసుకొని మొట్టమొదటి చర్యగా అడ్వకేట్ ఎక్స్ప్లెనేషన్ గురించి నోటీస్ పంపిస్తారండి. 15 డేస్ టైం పెడతారు. అడ్వకేట్ కామెంట్స్ వచ్చిన తర్వాత బార్ కౌన్సిల్ జనరల్ బాడీ మీటింగ్లో 25 మెంబర్స్ జనరల్ బాడీ ఉంటుంది ప్రతి రాష్ట్రానికి. జనరల్ బాడీ మీటింగ్లో ఎజెండా ప్రకారంగా ఈ కేసెస్ అన్ని లిస్ట్ చేసి అక్కడ బార్ కౌన్సిల్లో డిస్కస్ చేసిన తర్వాత ఇది ఫిట్ కేసు డిసిప్లినరీ కమిటీకి పంపించాలి, ప్లస్ ప్రాథమిక విచారణ చేసి ఇందులో సాక్ష్యాలు ఉన్నాయని నిర్ధారణ చేసుకున్న తర్వాత బార్ కౌన్సిల్ వారు డిసిప్లినరీ కమిటీ క్రమశిక్షణ కమిటీ ఉంటుంది అక్కడికి రిఫర్ చేస్తారు.
1: అనంతసేన రెడ్డి గారు, మామూలుగా ప్రతి కోర్టులో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది, మీ బార్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుందండి?
0: బార్ కౌన్సిల్ హైకోర్టు ప్రెమిసెస్లో తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. ప్రతి రాష్ట్రానికి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఉన్నత న్యాయస్థానం ఆ రాష్ట్రానికి ఉంటుందో అక్కడనే బార్ కౌన్సిల్ ఉంటుంది.
1: ఈ బార్ అసోసియేషన్ వేరు, బార్ కౌన్సిల్ వేరు.
0: ప్రజల అపోహలో ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ అసోసియేషన్స్ ఎలా ఉంటాయంటే ప్రతి కోర్టుకు ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఆ పర్టికులర్ కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదుల సమూహం అంతా ఒక్క దగ్గర చేరి రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ రాష్ట్రం యొక్క బార్ కౌన్సిల్ రికగ్నైజ్ చేస్తే అది బార్ అసోసియేషన్ అవుతుంది. ప్రతి కోర్టులో, ఉదాహరణకి రంగారెడ్డి జిల్లా కోర్టు ఉంది, ఎల్బీనగర్లో మెయిన్ కోర్టు ఉంటుంది, అక్కడ ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ ఉంది, కుషాయిగూడలో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ముఫసిల్ కోర్ట్స్లో వికారాబాద్ ఉంది, వికారాబాద్లో ఒక బార్ అసోసియేషన్ ఉంటుంది. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం దాదాపు 110 బార్ అసోసియేషన్స్ ఉన్నాయి. బార్ కౌన్సిల్ అనేది రాష్ట్రానికి ఒకటే ఉంటుంది. బార్ కౌన్సిల్ ఏమో ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, 1961 అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి సంస్థ. బార్ అసోసియేషన్ ఏమో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఏర్పడ్డటువంటి అసోసియేషన్.
1: మనం ఏదో ఒక కేసులో అడ్వకేట్ దగ్గర వెళ్ళినప్పుడు అడ్వకేట్ ద్వారా మనకు నష్టం జరిగింది, ఆయన నిర్లక్ష్యం వల్లనో అతని చర్యల వల్లనో అనిపించినప్పుడు కంప్లైంట్ ఇస్తే, మీరు చెప్పినట్టు ఆ కంప్లైంట్ ఆ కౌన్సిల్ మెంబర్లో ఉండే జనరల్ బాడీ మీటింగ్లో పెట్టి ఆ లిస్ట్ అయిన కంప్లైంట్స్ అన్నిటినీ ఒకటి తర్వాత ఒకటి పరిశీలించి ఇది సహేతుకంగా ఉంది, ఇది డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయవలసిన అవసరం ఉంది అన్నప్పుడు ఆ కేసును డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేస్తాం. ఆ డిసిప్లినరీ కమిటీ ఏం చేస్తుందండి?
0: డిసిప్లినరీ కమిటీకి ఈ కేసు రిఫర్ చేయగానే డిసిప్లినరీ కమిటీలో 3 సభ్యులు ఉంటారండి. సీనియర్ బార్ కౌన్సిల్ మెంబర్ చైర్మన్గా ఉంటాడు, ఇంకొక బార్ కౌన్సిల్ మెంబర్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది డిసిప్లినరీ కమిటీ ఉంటాడు, తర్వాత ఇంకొక కోఆప్టెడ్ మెంబర్ ఉంటారు. ఈ డిసిప్లినరీ కమిటీ ఇమీడియట్గా అడ్వకేట్కు నోటీస్ ఇష్యూ చేస్తుంది. నోటీస్ ఇష్యూ చేసి ఒక 15 రోజుల గడువు పెడుతుంది. 15 రోజుల లోపల వారు డిసిప్లినరీ కమిటీ ముందు అపియర్ అయ్యి వారు సమాధానం చెప్పుకోవాలి.
1: అంటే ఆ కంప్లైంట్కి సంబంధించిన కంటెంట్స్, అంటే ఏమైతే వారిపైన అభియోగం మోపడిందో దానికి ఒక రకమైన రిప్లై సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమాధానం అందిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది?
0: ఆ సమాధానము అందిన తర్వాత కంప్లైంట్తో జతపరిచినటువంటి సాక్ష్యాలు, రిప్లైతో జతపరిచినటువంటి సాక్షి.

0: అన్నీ పరిశీలించి ఒకవేళ చట్టబద్ధంగా కంప్లైనెంట్ ను తర్వాత రెస్పాండెంట్ ను ఇద్దరిని అడుగుతాం. ఇంకేమైనా సాక్ష్యం ఉందా, బోన్లో ఎక్కి సాక్ష్యం ఏమైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటే బోన్లో వాళ్ళ ఓత్ పైన సాక్ష్యం తీసుకొని రికార్డ్ చేసిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి నిర్ణయం ప్రకటిస్తాం.
1: అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్టులో జరిగే పద్ధతిలానే ఉంటుందేమో.
0: క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అండి. సివిల్ కోర్టులో ఏ విధంగా ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ ఇక్కడ ఫాలో అవుతాం డిసిప్లినరీ కమిటీలో.
1: మామూలుగానే చట్టపరమైన అవగాహన లేకనే ఒక అడ్వకేట్ ని మనం ఎంగేజ్ చేసి మన కేసును పోరాడడానికి ప్రయత్నం చేస్తారు చాలా మటుకు.
0: అవును,
1: ఇలా అడ్వకేట్ ద్వారా ఇబ్బంది పడి మోసానికి గురయ్యో లేదంటే నష్టపోయి ఉంటే తిరిగి మళ్ళీ ఈ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీలో, బార్ కౌన్సిల్లో ఉండే డిసిప్లినరీ కమిటీలో తన కేసుని వాదించి నిరూపించుకోవడానికి కావలసినంత చట్టపరమైన జ్ఞానం ఉండకపోవచ్చు, లీగల్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఎవరినైనా సహాయకుడు కంటే ఒక అడ్వకేట్ని తమ కేసుని తనకు జరిగిన నష్టాన్ని క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అనే డిసిప్లినరీ కమిటీకి చెప్పుకోవడానికి పెట్టుకోవడానికి వెసులుబాటుగా ఉంటుందా?
0: ఎస్ అండి, క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ డిసిప్లినరీ కమిటీ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ సివిల్ కోర్ట్ అండి. సివిల్ కోర్టులో ఏదైతే ప్రొసీజర్ ఉందో సేమ్ ప్రొసీజర్ డిసిప్లినరీ కమిటీ ముందు ఉంటుంది. అడ్వకేట్ను క్లయింట్ అవేర్నెస్ లేనటువంటి క్లయింట్ ఎంగేజ్ చేసుకోవచ్చు. బోత్ సైడ్స్ ఈవెన్ అడ్వకేట్ కూడా తను సొంతగా వాదించుకోలేని పరిస్థితుల్లో ఆయన కూడా రెస్పాండెంట్ ఎవరి పేరు మీద అయితే అభియోగాలు ఉంటాయో ఆ అడ్వకేట్ కూడా ఒక అడ్వకేట్ను పెట్టుకొని వాదించుకోవచ్చు. సేమ్ సివిల్ కోర్ట్ ప్రొసీజర్, పిటిషనర్ అండ్ రెస్పాండెంట్ బోత్ సైడ్స్ కెన్ ఎంగేజ్ అడ్వకేట్ అండి. స్తోమత లేనటువంటి పిటిషనర్స్కు బార్ కౌన్సిల్ తరఫున లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కూడా మేము అక్కడ బార్ కౌన్సిల్లో ఏర్పాటు చేస్తారండి. ఒకవేళ నాకు స్తోమత లేదు, నేను అడ్వకేట్ను పెట్టుకోలేను, నాకు అడ్వకేట్ సహాయం కావాలి అని సెక్రటరీ గారికి అర్జీ పెట్టుకుంటే బార్ కౌన్సిల్లో ప్యానల్ అడ్వకేట్స్ ఉంటారు, అందులో నుంచి ఒక అడ్వకేట్కు ఈ కేసు ఎంట్రస్ట్ చేస్తాం.
1: అడ్వకేట్ అనంతసేన్ రెడ్డి గారు, ఇలా కేసు పూర్వాపరాలు విచారించి ఇరుపక్షాల సాక్ష్యాలను గమనించి వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత క్వాజీ జ్యుడిషియల్ అథారిటీగా ఉన్న ఈ డిసిప్లినరీ కమిటీ, బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ ఏ రకమైన తీర్పును ఇచ్చి ఈ కంప్లైనెంట్కి సహాయం చేయగలదు?
0: డిసిప్లినరీ కమిటీ ప్రొసీడింగ్స్ అంతా అయిపోయిన తర్వాత, విచారణ జరిగిన తర్వాత అడ్వకేట్ ఇక్కడ తప్పు ఉన్నది, మరి అడ్వకేట్ క్లయింట్కు మోసం చేసిండు, సెక్షన్ 35 ఆఫ్ అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారంగా ప్రొఫెషనల్ మిస్కండక్ట్ తన క్లయింట్ పట్ల అడ్వకేట్ చేసిండు అని నిర్ధారణ అయిన తర్వాత అడ్వకేట్ను టెంపరీగా బార్ కౌన్సిల్ రోల్స్ నుంచి ప్రాక్టీస్ చేయకుండా సస్పెండ్ చేసే అధికారము డిసిప్లినరీ కమిటీకి ఉంది. అది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, పర్మనెంట్ రిమూవల్ ఫ్రమ్ ది రోల్స్ ఆఫ్ బార్ కౌన్సిల్ కూడా చేయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది గ్రావిటీ, అంటే ఎంత నష్టం జరిగిందో దాన్ని బట్టి డిసిప్లినరీ కమిటీ డిసైడ్ చేస్తుంది.
1: అంటే ఆ జరిగిన నష్టం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకొని పనిష్మెంట్ అంటే ఇవ్వడం జరుగుతుంది.
0: ఎస్,
1: అలా డిసిప్లినరీ కమిటీ ఇచ్చిన తీర్పుని ఆధారం చేసుకుని వారికి జరిగిన నష్టానికి గాను డ్యామేజెస్ దావా వేయడానికి ఎక్కడికి వెళ్ళాలంటారు? బార్ కౌన్సిలే డ్యామేజెస్ అవార్డు చేస్తుందా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలా?
0: కొన్ని సందర్భాలలో విచారణ జరిగేటప్పుడు క్లయింట్ ప్రొడ్యూస్ చేస్తాడో ఆ ఎవిడెన్స్ను పరిగణనలోకి తీసుకొని డిసిప్లినరీ కమిటీయే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. అడ్వకేట్కు డైరెక్షన్ ఇచ్చి నీ వల్ల నీ క్లయింట్ ఇంత నష్టపోయిండు కాబట్టి ఇంత అమౌంట్ అతనికి మీరు ఇవ్వాలని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పెద్ద అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఏ అమౌంట్ అయినా కానీ ఆర్డర్లోనే క్లయింట్కు మీరు సివిల్ కోర్టుకు అప్రోచ్ అయ్యి డ్యామేజెస్ దావా వేసుకోమని డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా డిసిప్లినరీ కమిటీ అటువంటి డైరెక్షన్ ఇచ్చింది అనుకోండి, అక్కడ సూట్ నంబర్ అయిపోతుంది, అక్కడ 100% ఆ సూట్ కూడా గెలిచే అవకాశం ఉంటుంది డ్యామేజెస్ సూట్. కొన్ని సందర్భాలలో బార్ కౌన్సిలే కంపెన్సేషన్ అవార్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ బార్ కౌన్సిల్ కంపెన్సేషన్ అవార్డ్ చేయలేని పక్షంలో ఇది సహేతుకమైనటువంటి ఈ కంపెన్సేషన్ పొందే అవకాశం ఉన్నటువంటి కేసు ఉంది కాబట్టి సివిల్ కోర్టుకు ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో అక్కడ సివిల్ కోర్టుకు వెళ్ళమని క్లయింట్కు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాలలో క్లయింట్ అక్కడ లోకల్ జ్యూరిస్డిక్షన్ ఎక్కడైతే జ్యూరిస్డిక్షన్ ఉందో ఆ క్లయింట్కు అక్కడ దావా వేస్తే అతను 100% దావా గెలిచే అవకాశం ఉంటుంది.
1: ఆల్రెడీ ఒక క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ వారు చేసిన చర్య పట్ల పూర్తిగా విచారణ జరిపి ఒక జడ్జిమెంట్

0: వచ్చింది కాబట్టి ఆ తర్వాత డ్యామేజెస్ అనేది ఎంత కావాలి అనేది నిర్ణయించుకొని కోర్టుకు పోయినట్లయితే ఆ కేసుని సివిల్ కోర్టు విచారించి వీరికి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు నష్టపరిహారం చెల్లించాలనేది
1: నిర్ణయింపబడుతుంది. అక్కడ కూడా మళ్ళీ ఎవిడెన్స్ సివిల్ కోర్టులో ఎవిడెన్స్ అంతా పొందుపరిచి అక్కడ మళ్ళీ అడ్వకేట్కి నోటీస్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ నిర్ణయం తీసుకుంటాం.
0: కాబట్టి కంచే చేయని వేసిందని భయపడాల్సిన పని లేదు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసే వెసులుబాటు చట్టంలో ఉంది. కాబట్టి దానికోసం కావలసిన పోరాటం చేయాల్సిన అవసరం కూడా ప్రజల పట్ల ఉంది.
1: ఎప్పుడు ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ మోసపోయినటువంటి క్లయింట్లకు అండగా ఉంటుంది. దాదాపు చాలా కంప్లైంట్లు బార్ కౌన్సిల్కి వస్తాయి. ప్రతి 3 నెలలకు ఒక 100 నుంచి 150 కంప్లైంట్లు మేము విచారణ చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్కి పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ను రోల్స్ పై నుంచి 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.
0: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
1: ఎస్ అండి,
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
1: నమస్తే. థ్యాంక్ యూ.

0: విచారం చేసి దాదాపు ఒక 20% కంప్లైంట్స్ డిసిప్లినరీ కమిటీస్ కు పంపించినాము. అక్కడ డీసీలో కూడా రిమూవ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అడ్వకేట్స్ ను రోల్స్ పైన నుంచి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద రిమూవ్ చేసిన సందర్భాలు కూడా చాలా.
1: కాబట్టి పోరాటం అనేది న్యాయం పొందేంత వరకు చేయాల్సిన అవసరం ఉంది.
0: ఎస్ అండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అనంత్ సేన్ రెడ్డి గారు. నమస్కారం.
0: నమస్తే, థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన అడ్వకేట్ వల్ల సమస్య వస్తే అనే అంశం గురించి తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ శ్రీ ఆకుల అనంతసేన్ రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: గుడ్ ఈవినింగ్. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ సాయంత్రం పూట సవేరా వచ్చేసింది. మాటల్లో మెలడీ, పాటల్లో ఎనర్జీ. ఈ ఈవినింగ్ని అందంగా మార్చే ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. జర్నీకి మీరు సిద్ధమా? నేనైతే రెడీ. ఒక సూపర్ హిట్ ట్రాక్ క్యూ చేసి పెట్టాను. వింటూనే ఉండండి రెయిన్బో ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: ప్రామిస్ చేస్తున్నా ఫర్గెట్ దెమ్ ఆల్, నువ్వే నా బాయ్

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అసలు ఈ భాష ఎందుకండి? మన జీవితాన్ని సులభం చేయడానికా, లేదా ఇంకాస్త కష్టతరం చేయడానికా? ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను. స్టూడియో క్లాక్.

లో టైం 6:07 దాటి 44 సెకండ్స్ అవుతుంది. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. చిన్నప్పటి నుంచి మనం కష్టపడి ఇంగ్లీష్ నేర్చుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం లైఫ్ ఈజీగా అయిపోతుంది అనుకున్నాం. మన ఫీలింగ్స్ని ఫ్రీగా హ్యాపీగా షేర్ చేయొచ్చు అనుకున్నాం. కానీ కాలం మారుతున్న కొద్దీ భాష కూడా మారుతుంది. ప్రతి తరానికి వాళ్ళదైన స్లాంగ్ ఉంటుంది, వాళ్ళదైన ఎక్స్ప్రెషన్, వాళ్ళదైన వైబ్ ఉంటుంది. ఇప్పుడు జెన్జీ టర్మ్స్ కూడా అలాగే కొత్తగా కొంచెం కన్ఫ్యూజింగ్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. కానీ కాస్త లోతుల్లోకి వెళ్ళి చూస్తే ఆ పదాల వెనుక ఒక కొత్త యాటిట్యూడ్ కనిపిస్తుంది, కొత్త ఆలోచనలు కనిపిస్తాయి. ఈ జనరేషన్ ఎలా ఆలోచిస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. అవేంటి, వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అన్నది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ముందైతే ఒక మంచి ట్రాక్ వినేసిరండి, దాని తర్వాత బోలెడని కబుర్లు చెప్పుకుందాం.

0: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
1: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
0: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: వెల్కమ్ బ్యాక్. అయితే మనం కొన్ని జెన్జీ ఫ్రేజెస్ గురించి తెలుసుకుందామా? ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి ఎక్కువగా వినిపించే ఒక టర్మ్ ఏంటి అంటే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ. దీన్ని అర్థం ఏంటి అంటే మన లైఫ్కి మనమే హీరో అనుకోవటం. అయితే ఈ హీరోలా అనుకోవడం అంటే ఏంటి అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, కొంచెం డ్రామా ఉంటుంది, చాలా సెల్ఫ్ లవ్ ఉంటుందన్నమాట. ముందు జనరేషన్స్లో అందరూ నలుగురు ఏమనుకుంటారు అని ఎక్కువగా ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా ఉన్నానా లేదా అన్నదే ప్రయారిటీ అయిపోయింది. కానీ ప్రతి జనరేషన్, ప్రతి సిచ్యుయేషన్ నీ ఒక సినిమాలాగా తీసుకుంటే ప్రాబ్లం కూడా అవుతుంది కదా. సో మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీలా ఫీల్ అవ్వడం మంచిదే, కానీ సైడ్ క్యారెక్టర్ ఫీలింగ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి బాస్. మీరు మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని ప్రాక్టీస్ చేయాలి అంటే నేను కొన్ని చిట్కాలు ఇస్తాను, మీరు దాన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు మీరు జెన్జీ అయినా, మీరు ఏ జనరేషన్ అయినా, మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీని మన బాడీలో భాగం చిన్నగా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మీరు డ్రైవ్ చేస్తున్నారనుకోండి, అలా లేదా రోడ్ మీద నడుస్తున్నారనుకోండి, మైండ్లో ఒక మంచి హీరో బీజిఎం వేసుకొని స్టైలిష్గా నడవండి. ఏది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీకోసం నేను బాహుబలి హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ ప్లే చేస్తున్నాను. మీరు బాహుబలిలా ఫీల్ అవుతూ అలానే యాక్ట్ చేస్తూ నడవండి. మెల్లిగా నేను చెప్తానంతే మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ మీ బాడీలో భాగమైపోతుంది.
1: మీ సొంత ఇంటి కలసాక్

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం జెన్సీ వర్డ్ స్లాంగ్ ఎలా మారుతుంది అని చెప్పి. అయితే మనం మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ గురించి మాట్లాడుకున్నాం. నేను మీరు మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ప్రాక్టీస్ చేశారు అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ టర్మ్ ఏంటి అంటే, నెక్స్ట్ ఫ్రేజ్ ఏంటి అంటే, ఇన్ఫ్యాక్ట్ డెలులు ఇస్ ద సొలులు. మొదట విన్నప్పుడు ఏదో టంగ్ ట్విస్టర్లా అనిపిస్తుంది కదా, కానీ ఇది జెన్జీ డిక్షనరీలో ఒక ఫుల్ డిమాండ్ ఉన్న టర్మ్ అన్నమాట. డెలులు అంటే డెల్యూషనల్, సొలులు అంటే సొల్యూషన్. అంటే కొంచెం అన్రియలిస్టిక్గా అనిపించినా, బిలీవ్ చేయడానికి కాస్త కష్టంగా ఉన్నా అదే సొల్యూషన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట. సో డెల్యూషనల్ అంటే ఏంటి అంటే, మనకి ఏదైనా జరగకముందే అది జరిగింది అని చెప్పి ఊహించుకోవడం అనమాట. ఉదాహరణకి రేపు ఎగ్జామ్కి ఏం చదవలేదు కానీ ఆల్రెడీ టాపర్ లాగా ఫీల్ అయిపోవడం అనమాట. వాలెట్లో 50 రూపాయలే ఉన్నా నెక్స్ట్ ఇయర్ యూరోప్ ట్రిప్కి పక్కా వెళ్తున్నాను అని చెప్పి ప్లానింగ్ చేసుకోవడం అనమాట. ఫన్నీగా అనిపించినా దీని వెనక ఒక ఇంట్రెస్టింగ్ ట్రూత్ కూడా ఉంది. ఈ జనరేషన్ చాలా ప్రెషర్తో గ్రో అవుతుంది. కెరీర్ టెన్షన్, సోషల్ మీడియా కంపారిజన్, రిలేషన్షిప్ కన్ఫ్యూషన్, ప్రతిదీ ఫాస్ట్ ఫార్వర్డ్లో నడుస్తున్నాయి. అందుకే కొన్నిసార్లు రియాలిటీ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని ఇమాజినేషన్లో కాస్త కంఫర్ట్ వెతుక్కుంటున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, కొంచెం డెలులు ఉండటం మోటివేషన్ ఇవ్వచ్చు, కాన్ఫిడెన్స్ ఇవ్వచ్చు, కానీ పూర్తిగా ఇమాజినేషన్లోనే లైఫ్నంతా బిల్డ్ చేసుకుంటే రియాలిటీ వచ్చి ఒక షాక్ ఇచ్చేస్తుంది బాస్. సో డ్రీమ్స్ ఉండాలి, డెలులు కూడా కొంచెం ఉండొచ్చు, కానీ బ్యాలెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ వైబ్కి సెట్ అయ్యే ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం. చైల చైల అంటూ మెగాస్టార్ గారు ఇంకా కేకే పాడిన ఈ చైల చైల ఫ్రమ్ శంకర్ యాదవ్ MBBS మీరు వినేసి నచ్చేయండి. మనం పోలడు ముచ్చట్లు చెప్పుకుందాం.
1: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: ఏమైందన్నా?
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తెమింది?
1: తర్వాత తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: అరే విమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధానమంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా

ఇండియా గురించి మాట్లాడుకోకపోతే ఐ థింక్ ఇట్స్ ఇన్కంప్లీట్ కదా. సో అందుకోసమని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఫ్రేజ్ ఏంటి అంటే, వీ లిజన్ అండ్ వీ డోంట్ జడ్జ్. అంటే ముందు కాలంలో ఎవరైనా తప్పు చెప్తే వెంటనే జడ్జ్మెంట్ వచ్చేసేది, అలా ఏందో చేసా, నీకు అసలు బుద్ధి ఉందా లేదా అంటూ లెక్చర్ స్టార్ట్ అయిపోయేది. కానీ ఇప్పుడు జెన్జీ స్టైల్ కొంచెం డిఫరెంట్గా మారింది. సో ముందు చెప్పగానే జడ్జ్ చేయకుండా, సరే చెప్పు ఏమైంది అని అడుగుతున్నారన్నమాట. ఎందుకంటే ఈ జనరేషన్కి ఎమోషన్స్ గురించి ఓపెన్గా మాట్లాడడం, దీనివల్ల ఈ మాట్లాడే అప్రోచ్ అన్నది వాళ్ళు ఎక్కువగా ఫాలో అవుతున్నారు. దీనివల్ల స్ట్రెస్ తగ్గుతుంది, హార్ట్ బ్రేక్ అయినా లేకపోతే ఫెయిల్యూర్స్ జరిగినా ఎలాంటి వాటిలో ఓడిపోయినా సరే షేర్ చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అందుకే ఫ్రెండ్స్ మధ్య ఇప్పుడు ఒక సేఫ్ డైలాగ్ వచ్చేసింది, వీ లిజన్ వీ డోంట్ జడ్జ్ అని. ఉదాహరణకి ఒక ఫ్రెండ్ చెప్పారనుకోండి, నిన్న రాత్రి నేను 2 o'clock వరకు ఆన్లైన్ షాపింగ్ చేసి ఉదయం లేచి రిగ్రెట్ అయ్యాను అంటే ఫ్రెండ్ అంటాడు, ఓకే వీ లిజన్ అండ్ వీ డోంట్ జడ్జ్ అని. అదే ఫన్నీగా ఎగ్జామ్ ముందు మోటివేషన్ వీడియోస్ చూస్తూ చాలా టైం వేస్ట్ చేసా, మోటివేషన్ వచ్చింది కానీ టైం అయిపోయింది, చదివేయటం అయిపోయింది అని చెప్పి ఫ్రెండ్కి చెప్పగానే ఇంతకుముందు కాలంలో తిట్టేసే వాళ్ళేమో, కానీ ఇప్పుడు జనరేషన్ మాత్రం లేదు లేదు వీ లిజన్ అండ్ వీ డోంట్ జడ్జ్ అని చెప్పి అంటున్నారు. అయితే ఇది ఫన్నీగా అనిపించిన ఈ చిన్న ఫ్రేజ్ వెనుక ఒక పెద్ద చేంజ్ కనిపిస్తుంది. ఈ జనరేషన్స్కి సమ్టైమ్స్ అడ్వైస్ కంటే ఒక వినే మనిషి అవసరం ఎక్కువగా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న వార్నింగ్ కూడా, వీ లిజన్ అండ్ వీ డోంట్ జడ్జ్ అంటూ డేంజరస్ డెసిషన్స్ని అయితే సపోర్ట్ చేయడం అయితే మంచిది కాదు. అండ్ వీ లిజన్ వీ సపోర్ట్ బట్ వెన్ నీడెడ్ వీ డూ టేక్ అన్ యాక్షన్ ఇస్ అ గ్రేట్ అప్రోచ్ ఏమో. సో సపోర్ట్ ఉండాలి, హానెస్టీ కూడా ఉండాలి. కొన్నిసార్లు మనుషులకి సొల్యూషన్ కాదు, జస్ట్ ఒక లిజనర్ అవసరము అని చెప్పి ఈ జనరేషన్ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది అని చెప్పి నాకు అనిపించింది. మీకేమనిపించింది టు లెట్ మీ నో. ఇప్పుడైతే సంజీత్ హెగ్డే పాడిన ఈ రాజాగాడికి పాట వినేసేయండి, మాట్లాడుకుందాం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. ఈరోజు మనం జెన్సీ టర్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ జెన్సీ టర్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సోషల్ మీడియా

షీ ఎయిట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్ అట. ఇది ఇంకో టర్మ్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే మనం జెన్జీ టర్మ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, జెన్జీ యూస్ చేస్తున్న ఫ్రేజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్రేజ్ లాగా అనిపించింది, హీ ఆర్ షీ ఎయిట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్. అంటే ఇది ఈ టర్మ్ని ఎందుకు వాడతారు అంటే, ఫస్ట్ టైం నాకు విన్నప్పుడు ఇదేదో ఫుడ్ రివ్యూ లాగా అనిపించింది, కానీ దీన్ని లోతుగా చూస్తే దీని మీనింగ్ ఏంటి అంటే, ఎవరైనా ఏదైనా పని పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చేశారు అంటే అదర కొట్టేశారు అని చెప్పి జెన్జీ స్టైల్లో చెప్పాలి అంటే షీ ఏజ్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్ అంటారంట. అండ్ దీని గురించి దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో వాడతారు. లెట్స్ సే ఏదైనా ప్రజెంటేషన్కి వెళ్ళి చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చేసారు అనుకోండి, షీ ఎయిట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్ అంటారనమాట. అదే అమ్మలు చూస్తే మంచిగా ఏదైనా ఫంక్షన్కి అలా తయారైనప్పుడు పర్ఫెక్ట్ సారీ, పర్ఫెక్ట్ జ్యువెలరీ, బొట్టుతో సహా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అప్పుడు అంటారు షీ ఎయిట్ అండ్ లెఫ్ట్ నో క్రమ్స్ అని చెప్పి. మీరు ఈ టర్మ్స్ని వింటున్నారా? అయితే ఈ కొత్త జనరేషన్లో వస్తున్న మార్పుల్లో ఒక బ్యూటిఫుల్ మార్పు ఏంటి అంటే కాంప్లిమెంట్స్ ఇవ్వడం. సో లెట్స్ ఏదైనా మంచి పని చేశారు, ఎవరైనా బాగా చేశారు అంటే దే ఆర్ జస్ట్ కాంప్లిమెంటింగ్, మెచ్చుకుంటున్నారు వాళ్ళదైన తీరులో, వాళ్ళదైన స్లాంగ్లో, నువ్వు బాగా చేశావు అని చెప్తున్నారు. మనిషికంటూ ఏం కావాలి, నేనున్నాను, నువ్వు బాగా చేశావు అని చెప్పి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ తోడుగా ఉండడమే కదా. సో జెన్జీ ఈజ్ డూయింగ్ ఇన్ దేర్ స్టైల్ అండ్ ఐ థింక్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ దేర్ ఓన్ బ్యూటిఫుల్ వే. అవును, మీరు ఎలాంటి టర్మ్స్ వింటున్నారు, మీరు ఎలాంటి టర్మ్స్ మీ రెగ్యులర్ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటారు, నాకు వాట్సాప్ ద్వారా చెప్పండి. వాట్సాప్ నంబర్ 9140232342. ఇప్పుడైతే జావేద్ అలీ గారు బుజ్జి తల్లి అంటూ ఒక పాట పాడేశారు, అది వినేయండి, ఇంకా ముచ్చట్లు చెప్పుకుందాం.

మనం అర్థం చేసుకుంటున్నాం జెన్జీ టర్మ్స్ని. ఈ జెన్జీ టర్మ్స్ని అర్థం చేసుకుంటే మనకి క్లియర్గా అర్థమయ్యేది ఒకటే, యాటిట్యూడ్ మారుతుంది, కమ్యూనికేషన్ మారుతుంది. కానీ చివరికి ప్రతి జనరేషన్ కోరుకునేది ఒకటే, కొంచెం అండర్స్టాండింగ్, కొంచెం కనెక్షన్, అంతే కదా. మీరు వింటున్నారు 101.9 MHz బై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. ఇప్పుడైతే ఒక మంచి ట్రాక్ క్యూ చేసి పెట్టాను. హరిహరన్ గారు పాడిన మిన్నంచుల వెన్నెల పాట వచ్చేస్తుంది, వినేసేయండి, మాట్లాడుకుందాం.

వెల్కమ్ బ్యాక్ అండ్ వెల్కమ్ టు హలో రెయిన్బో లైవ్ ఫోన్ఇన్కి. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే ఈరోజు నాకు అనిపించింది, అలా బయట వస్తుంటే ఎంత ఎండుందండి, ఎంత వేడుంది. అయితే నాకు అనిపించింది అసలు ఈ సూర్యుడితో మాట్లాడాలి. ఏంటయ్యా నువ్వు అని చెప్పి నాకు సూర్యుడితో మాట్లాడితే బాగుంటుందా అని అనిపించింది అనమాట. అండ్ దెన్ నాకు అనిపించింది ఎందుకు ఇదే ఒక రేడియో షోలో మన టాపిక్ అవ్వకూడదు అని చెప్పి. మీకు గనక ఒక అవకాశం దొరికితే సూర్యుడితో మాట్లాడొచ్చు అంటే ఏం మాట్లాడతారు, ఏం అడుగుతారు, ఏమైనా సజెషన్ ఇస్తారా, లేదా ఏదైనా సజెషన్ తీసుకుంటారా, లేకపోతే తిడతారా, మెచ్చుకుంటారా, ఏం చేస్తారు? నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003, 0402323482 లేదా 0402970475, లేదా వాట్సాప్కి మెసేజ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ చేయాల్సిన నంబర్ 9140-2323-4822. మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చెప్తున్నాను, ఇన్ కేస్ మీరు గనక సూర్యుడితో మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడతారు, ఏదైనా క్వశ్చన్ అడుగుతారా, ఏదైనా సజెషన్ ఇస్తారా, లేదా మెచ్చుకుంటారా, తిడతారా, ఏం చేస్తారు? కాల్ చేసి చెప్పండి, వెయిట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ ట్రాక్ వచ్చేస్తుంది, వినేసేయండి. నేను కాల్ వస్తూ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను.

మీరు వింటున్నారు 101.9 MHz పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హలో రెయిన్బోలో నేను అడిగాను, మీరు గనక అలా సూర్యుడితో మాట్లాడడానికి ఒక బేటా బేటీ చర్చ కనుక కూర్చోబెట్టినట్టయితే, మీరు ఒకవేళ సూర్యుడితో మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతారు, ఏం క్వశ్చన్ అడుగుతారు, లేదా దేని గురించి అయినా సలహా ఇస్తారా, మీరు ఏదైనా సలహా తీసుకుంటారా, తిడతారా, పొగుడతారా, ఏం చేస్తారు అని అడిగాను. మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు. ఇన్ కేస్ మీరు కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003 లేదా 0402323482 1, ఇది కాకపోతే 0402970 4715, లేదా వాట్సాప్లో మెసేజ్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9140232342. మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం.

0: हेलो हेलो
1: हेलो, वेरी वेरी वेरी वेरी वेरी वेरी गुड इवनिंग सवेरा गारु श्रीनिवास मलकपेटम्म
0: वेरी गुड ఈవినింగ్ సర్ మీరు క్వశ్చన్ వినారా సర్
1: యా
0: సో
1: అయితే మీ అన్న టాపిక్ బాగుంది ఎందుకంటే సూర్యుడు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే కంపల్సరీ నాయన ఇన్నాళ్ళు ఇన్నాళ్ళకి మేము వెయిట్ చేసాము వెయిట్ చేసాము ఇప్పటికైనా తగ్గించుకునేనా ఇంకా ఎండలు ఇంకొక 15 దినాలు అంటున్నారు కాబట్టి ఇంకా తగ్గించుకుంటే మాకు బాగుంటుంది ఎందుకంటే పిల్లలు స్కూల్స్ అవన్నీ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఎండలు ఇంకా కొంచెం తగ్గించుకుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది తర్వాత మీరు ఎలాగో మాకు కనిపించారు కాబట్టి ఈ 15 దినాలైనా కానీ కొంచెం తగ్గించుకొని మాకు కొంచెం చల్లగా అట్లా కొంచెం వానజల్లు కురిపిస్తే బాగుంటుందేమో అని వాళ్ళకు కూడా ఛాన్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని
0: తప్పకుండా అండి తప్పకుండా అండి మీరు కూడా మీరు ఖచ్చితంగా కోరుకోండి నాకు నిజంగా వేడిగా అనిపిస్తుంది మనందరికీ చాలా వేడిగా అనిపిస్తుంది సో మీరు కనుక ఈ కాన్వర్జేషన్ జరిపినట్టయితే చల్లగా అవుతుందేమో చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ నెక్స్ట్ కాలర్తో మాట్లాడిద్దాం హలో
2: హలో
0: హలో నవ్య గారు ఆన్ ఎయిర్ ఉన్నారు సో క్వశ్చన్ విన్నారా
2: విన్నానండి
0: సో ఇన్ కేస్ మీరు గనక ఒకవేళ ఒకవేళ సూర్యుడితో మాట్లాడాలి అనుకుంటే ఏమని మాట్లాడతారు అని చెప్పి నేను అడిగాను సో ఏం మాట్లాడతారు ఏం అడుగుతారు
2: ఫస్ట్ నేను సూర్యుడిని మీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాను
0: ప్రాబ్లమా ఓకే
2: అంటే మీకు ఎందుకు ఇంత వేడిగా ఎందుకు ఇంత వేడి ఎందుకు మీరు ఇస్తున్నారు మా వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా దానికి మీరు చెప్పండి మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మేము ఇంత బయటపడిపోతున్నాము అని అడుగుతాను
0: సూపర్ అండి క్లైమేట్ చేంజ్ ఎన్నో మార్పులు తీసుకొచ్చాం కదా మనమే పొల్యూషన్ ఇవన్నీ తయారు చేసాం కదా సో చెప్తారేమో సూర్యుడు పెద్దలు ఇస్తే ఇది వినడానికి చాలా టైం పట్టొచ్చు బట్
2: ఇంత వేడిగా ఉండడానికి కారణము మనం కూడా యుద్ధాల వల్ల కూడా వేడిగా అయ్యుండొచ్చు అని నేను అనుకుంటాను
0: అవునండి చాలా పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నాం కదా గ్లోబల్ వార్మింగ్ ఇవన్నిటికి మనం కారణం అవుతున్నాం సో యా ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు మీరు ఖచ్చితంగా సూర్యుడితో వీలైనా వీలు కాకపోయినా మాట్లాడండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ సో ఇంకొక కాలర్తో మాట్లాడిద్దాం హలో
3: హలో నమస్కారం సవారే గారు
0: నమస్కారం అండి మీ పేరు
3: నా పేరు ఓలేటి ప్రభాకర్ రావు ప్రభాకర్ లాంటి భగవానుడు రవి దివాకరుడు అని నేనే
0: అవునండి సో మీరు ఇప్పుడు సూర్యుడితో మాట్లాడతారా లేకపోతే సెల్ఫ్ టాక్ ఉంటుందా
3: ఇప్పుడు పొద్దు గూకిపోయిందమ్మా రోజు నేను ఉదయాన్నే లేచి మాట్లాడుతుంటాను ఆయనతో
0: ఆహా ఏం మాట్లాడతారు సార్ ఏం అడుగుతారు
3: నువ్వు వస్తున్నావు గానీ మరీ అంత తీక్షణంగా రాకయ్యా మా ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు పోని అథవా నువ్వు కొద్దిగా ఎక్కువగా ఉన్నా కూడా మాకు వర్షాలు మాత్రం శుభ్రంగా కురిపించు అని చెప్పి నేను అనుకుంటాను అన్నమాట మొక్కుకుంటాను రోజు
0: అవునండి అవును
3: నువ్వు ఎంత తీవ్రంగా వచ్చినా కూడా ఇప్పుడు ఈ రోహిణి కార్ట్ అంటే తప్పదు ఇంకా అవి రాసి పెట్టున్నాయి మనకి గ్రహాల్లో
0: అవును
3: అది తప్పదు కాబట్టి వచ్చినా కూడా వర్షాలను కూడా అదే విధంగా కురిపించు అని చెప్పని ప్రార్థిస్తుంటాను అన్నమాట రోజు
0: తప్పకుండా తప్పకుండా ఎస్ సార్
3: ఓలేటి ప్రభాకర్ రావు నమస్కారం ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను
0: థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ థ్యాంక్ యూ అదండి మన కాలర్స్ చాలా ఇంట్రెస్టింగ్ రెస్పాన్సెస్ ఇచ్చారు కదా మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ రెస్పాన్సెస్ ఉంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030 0402323 4821 0402970 4715 లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9140-2323-4822 ఇప్పుడైతే హేషం అబ్దుల్ వహాబ్ పాడిన నా రోజా నువ్వే వినేసి రండి

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్లో టైం 7:18 దాటి 34 సెకండ్స్ అవుతుంది. మనం ఉన్నాము హలో రెయిన్బోలో. నేను మిమ్మల్ని అడిగాను, ఒకవేళ మీరు కనుక సూర్యుడితో మాట్లాడాలి అంటే ఏం మాట్లాడతారు అని చెప్పి. అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003 లేదా 0402323482 లేదా 0402970 4715. ఇప్పుడైతే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడేది?
1: అనిల్ కుమార్ అండి.
0: అనిల్ కుమార్ గారు, టాపిక్ విన్నారా సార్?
1: విన్నానండి.
0: సో మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు సార్?
1: సరే అండి, ఇప్పుడే మాట్లాడుతున్నాను సూర్య భగవాన్ గారితో.
0: సూర్యుడితో మాట్లాడుతున్నారు.
1: హలో హలో సార్, సార్ ఏమవుతుందా? సూర్య సార్, సారీ, యాక్చువల్లీ నేను మీ దగ్గరకు వద్దామనుకున్నాను, కానీ ఇక్కడ ఉండి మాడిపోతున్నా. మీ దగ్గరకు వస్తే ఇంకా మా దగ్గర బొక్కలు కూడా మిగలవు, అందుకనే ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. సార్, యాక్చువల్గా మీ భార్యతో ఏమైనా గొడవ అయితే కొంచెం మనస్పర్ధల్లో అన్ని పక్కన పెట్టేసేసి కొంచెం కూల్ అవ్వచ్చు కదా సార్? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మా మీద చూపిస్తున్నారు మీ ప్రతాపం అంతా. మేము అసలు మిమ్మల్ని ఎప్పుడు పొగుడుకుంటాం, ఎందుకంటే మాకు వెలిగించింది మీరు. వెలుగు పని మన పట్టుపాయం చేయకుండా ఉంచుతారని చెప్పేసి అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
0: థ్యాంక్ యూ సార్, ఎంత క్రియేటివ్ గా చెప్పారు, బాగుంది ఇది వినడానికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో
2: హలో అమ్మా, నేను రమణయ్యమ్మా.
0: రమణయ్య గారు ఎలా ఉన్నారండి?
2: బాగున్నానమ్మా.
0: టాపిక్ విన్నారా సార్?
2: గొంతు మారిపోయింది.
0: గొంతు మారిపోయిందా సార్?
2: చందనా కదా.
0: నా పేరు సవీరా సార్. చెప్పండి సార్, సో మీరు కనుక సూర్యుడితో మాట్లాడాలి అంటే, లేదా తిట్టాలని, ఒకవేళ తిట్టారా మెచ్చుకుంటారా ఏమంటారు సూర్యుడితో మాట్లాడాలంటే ఏం చేస్తారు?
2: ఆయన తిట్టేటంత సామర్థ్యం మనకి లేదు కదా. ఆయన ఏం చెప్తామంటే, పొద్దున్న లేస్తానే సప్తాశ్వరత మారుడం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం సం సూర్యం ప్రణమామేమో నమస్కారం పెట్టి కొంచెం తీసడం తగ్గించుకో, మేము ఇబ్బంది పడుతున్నాము. తర్వాత ఈ మామూలుగా నీ కార్యక్రమం నీకు ఈ 2-3 నెలలు నీకు ఎక్కువ ఉండాల్సి తీర్చడం ఉండాల్సిందే, అంత తీర్చడం అవుతుంది మా మీద, కొంచెం తగ్గించుకోండి. నేనంటే ఆయనే ఉంటున్నాను తెలిసిన వేరే చెప్పింది, ఎక్కువ తీర్చడంగా చేయి మేము తట్టుకుంటాంలే అని చెప్పింది, నేను చేస్తున్నాను అంటున్నాడు.
0: బాగుంది సార్, బాగుంది. నా మీద తోసేశారు కానీ బాగుంది. మీ స్టైల్లో మీరు మంచిగా ఒక మంత్రంతో ఆయనని కొంచెం కూల్ చేశారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
2: సంతోషం.
0: ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్తో మాట్లాడతామా? హలో హలో హలో
3: హలో,
0: ఎవరండి మాట్లాడేది?
3: నేను హిమాచల్ నుంచి కౌసల్య మాట్లాడుతాను.
0: కౌసల్య గారు, విన్నారా టాపిక్?
3: టాపిక్ విన్నా, మొట్టమొదటిసారి మీతో మాట్లాడటం మొదటిసారి నేను.
0: ఓ బ్యూటిఫుల్ మ్యాడమ్. సో నేను అడిగాను సూర్యుడితో మాట్లాడాలి అంటే ఏమని మాట్లాడతారు అని.
3: యపాకుతుం సంకాశం కాసిపోయే మహాదిత్యం తమగుణం సర్వపాపగం ప్రదోషి దివాకరం అని ప్రార్థన చేసి, నాయన నీ ప్రతాపం ఈ వెర్రివాళ్ళ మీద చూపించకు, సప్తమి రోజు మీకు నేను చాలా నిష్టగా అన్ని పదార్థాలు చేసి ఆరిగింపు చేసి పూజ చేస్తా కాబట్టి నన్ను మా మీద నీ ప్రతాపం తగ్గించు అంట. అంటే ఆయన ఏమంటారు తెలుసా?
0: ఏమంటారు
3: ఆయన? ఏమంటారంటే, మీరే మీ చెట్లు కొట్టేసుకుని మీ నదులని అదే చెరువుల్ని వాటిని పూడికలు తీయకుండా పూజ చేసుకుంటే ఆ పైకి నా ప్రతాపం వల్ల నీరు పైకెళ్ళి మేఘాలుగా మారి వర్షం రావాలి కదా. మీరు చేసుకుంటున్న తప్పే మీ చెట్లను మీరు ఎందుకు కొట్టేసుకుంటున్నారు అలాగా?
0: కరెక్టే మేడం,
3: అంతే కదా. చెట్లు కొట్టేసుకుంటే ఎలా ఎండెక్కువైపోతుంది కదా.
0: నిజమే,
3: ఆ చెరువుల్లోనూ వాటిల్లో పూడికలు తీయకపోతే ఆ నీరు ఆవిరి పైకి వెళ్ళాలి కదా.
0: అవును అవును,
3: అవి వెళ్తేనే మనకు వాన పడుతుంది.
0: అవును మేడం.

0: చేసుకున్న పాపమే, నన్ను అనవసరంగా మీరు తిట్టకండి. మీరు కొంచెం మేల్కొని కళ్ళు తెరిచి మీ చెట్లు కొట్టమని మానేయండి అంటాడు ఆయన.
1: ఓకే, చాలా బాగుంది మేడం, చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అతండి మన కాలర్స్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పాల్సిన సత్యాన్ని అటు సూర్యుడి మీద తోసేయడం కాదు, ఆ ఎండకి మనం కూడా కారణం అని చెప్పి బాగా గుర్తు చేస్తున్నారు కదా. సో మీకు ఇలాంటి రెస్పాన్సెస్ ఉంటే, లేదా ఇలా ఇంతకంటే డిఫరెంట్ రెస్పాన్సెస్ ఉంటే, క్రియేటివ్గా ఏమైనా చెప్పాలి అనుకుంటే, మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030, లేదా 0402323 4821, లేదా 0402970 4715. ఇప్పుడు లింగిడి లింగిడి లింగిడి అంటూ పి రఘు గారు పాడిన ఒక పాట క్యూ చేశాను, వినేసేయండి. మళ్ళీ కాలర్స్తో బ్యాక్ వచ్చేస్తాను.

0: 9:07:28 దాటి 8 సెకండ్స్ అవుతుంది. నేను మీ ఆర్జే సవీరా. సో నేను అడిగాను ఈరోజు మన హైలో రెయిన్బోలో, మీరు కనుక అలా సూర్యుడితో మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడతారు? ఏదైనా సజెషన్ తీసుకుంటారా? మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా? ఏంటది నాకు కాల్ చేసి చెప్పండి అని. కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715. సో మనతో అయితే ఇప్పుడు కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: హలో
0: హలో
1: హలో వినిపిస్తుందా అండి?
0: హలో, ఏదో సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. హలో హలో హలో ఓకే, నేను అలా కాలర్స్తో చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది, నేను అదిసారి చూసుకొని వస్తాను. ఇప్పుడు మీరైతే మాస్టారు మాస్టారు అంటూ స్వీతామోహన్ గారు పాడిన ఈ పాట వినేసేయండి, మాట్లాడుకుందాం.

0: మాట్లాడదాం మాట్లాడదాం, ఆ సూర్యుడి గారితో మాట్లాడేద్దాం. అయితే నేను ఈరోజు హలో రెయిన్బోలో అడిగాను, మీరు కనుక సూర్యుడితో మాట్లాడడానికి ఒక ఛాన్స్ వస్తే ఏమని మాట్లాడతారు, ఏమని అడుగుతారు అని చెప్పి నేను అడిగాను. అయితే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు. మీరు కూడా కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323003000, 0402323482101, 0402970475, లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9140233482. మనతో అయితే కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో నమస్తే అండి.
0: నమస్కారం అండి, నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు మేడం?
1: బ్రహ్మాండంగా ఉన్నాము.
0: మీ పేరు మేడం?
1: మంగా భాస్కర్.
0: మంగా భాస్కర్ గారు, మేడం క్వశ్చన్ విన్నారా?
1: విన్నాను. మనం సూర్యుని అనడానికి లేదండి, సూర్య భగవానుడు కదా.
0: అవును.
1: మనం తప్పు చేస్తున్నాం, పిల్లలు తప్పు చేస్తే తండ్రి మరి క్షమించాలి కదా.
0: అవును కదా.
1: అది ఇదంతా నేను మాట్లాడదాం అనుకున్నాను. ఇప్పుడు మీరు అన్నారు సూర్యుడికి ఎదురుగా వెళ్ళే చూడడానికే కష్టంగా ఉంది, ఇంక వెళ్ళే మాట్లాడతాం.
0: కరెక్ట్.
1: అందులో టెక్నికల్ ప్రాబ్లం, లైన్ కలవట్లేదు, అందుకని మెసేజ్ పెడతాను అన్నమాట నేను ఇప్పుడు.
0: ఓకే, ఏమని మెసేజ్ పెడతారు?
1: దీనకరా శుభకరా అని పాడేస్తాను గంటసాల గారి పాట, ఆయన కొంచెం కూల్ అవుతారు. మా మొత్తం చదవండి తీరిగ్గా మా మెసేజ్ అని అర్జీ పెట్టుకొని, ఏంటంటే మాదే తప్పు, ఫస్ట్ సారీ చెప్తున్నాం. ఎందుకంటే అందరూ చెప్పినట్టుగా చెట్లు నరికేస్తున్నాం, అపార్ట్మెంట్లు పెరిగిపోతున్నాయి, అన్ని మన తప్పులు ఉన్నాయి, కానీ తండ్రిగా ఆయన మనల్ని క్షమించాలి కాబట్టి కొంచెం జాలి చూపించి దయ చూపించు అని అర్జీ పెట్టుకొని బతిలాడుతున్నాను అనమాట. ఇదంతా మెసేజ్, ఎందుకంటే మైండ్ ప్రాబ్లం, ఫోన్ కలవట్లేదు నాకు.
0: అవునండి,
1: పెట్టుకున్నాను అనమాట. అది ఆయన మనల్ని చల్లగా చూస్తారులేండి, కొంచెం మన చంద్ర చందమామ ఉన్నారు కదా, ఆయనకి చెప్పి కొంచెం శాంతపరిచి ఆయన ఇద్దరు అడ్జస్ట్ చేసుకోండి ఇద్దరు అని చెప్పాను అనమాట. తప్పకుండా కనికరిస్తారండి.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ,
1: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.
0: ఎంత బ్యూటిఫుల్గా చెప్పారు కదా, ఇంత క్యూట్గా చెప్తే సూర్యుడు ఏంటి, అన్ని స్టార్స్. యాక్చువల్లీ సూర్యుడు అందరికంటే పెద్ద స్టార్ కదా, అన్ని స్టార్స్ అన్నీ కలిసి ఒక సమావేశం ఏర్పరచుకొని కొంచెం చల్లగా చేస్తాయేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మనతో అయితే ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. హలో.
2: హలో అండి.
0: హలో అండి, మీ పేరు?
2: నా పేరు కృష్ణ రాయుడు అండి.
0: కృష్ణ రాయుడు గారు,
2: టౌన్షిప్ నుంచి మాట్లాడుతున్నామండి, కుందనపల్లి
0: సికింద్రాబాద్. ఓకే సార్, క్వశ్చన్ విన్నారా సార్?
2: విన్నానండి క్వశ్చన్. మీరు మంచి ఫన్నీ టాపిక్ ఇచ్చారు ఈరోజు. అంటే నేను ఒక క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను కాబట్టి నేను ఆ పరిభాషలోకి మార్చి చెప్దాం అనుకుంటున్నాను.
0: ఓకే.
2: మన ముందు ముందు కాలర్ కూడా చెప్పినట్టుగా ఇప్పుడు ఈయనకి అనేక పేర్లు ఉన్నాయి, అందులో ఒక పేరు భాను. ఆ భాను అనే ఆయన ప్రతాపం చూపించడం, భాను ప్రతాప్ గా చూడాలని మనం అనుకోకూడదు, భరించలేకపోతున్నాం వేడి మెయిన్. మీరు భానుగానే ఉండండి, ప్రతాపం చూపించకండి మా మీద అని చెప్పి నేను ఆయనకి చెప్తాను. రెండో మాట ఏంటంటే ఆయన్ని ఒక రిక్వెస్ట్ చేస్తాను, ఒక ఇమీడియట్ మీటింగ్ ఒకటి పెట్టేసి మీరు వరుణ్ ని అలాగే వాయుదేవుని జాయిన్ చేసుకుని కాస్త వరుణ్ని కొంచెం కరుణించమని చెప్పి గాలులు కొద్దిగా కొద్దిగా చల్లటి గాలులు వీసేలాగా వాయుదేవుడు కూడా రిక్వెస్ట్ పెట్టి భాను గారు మీరు ప్రతాపం తగ్గించండి అని చెప్పేసి ఒక కామన్ ఫోరం చేసి ఒక కామన్ టాపిక్ అజెండా మీద మీటింగ్ కన్క్లూడ్ చేస్తానండి.
0: ఓకే అండి, చాలా మేనేజరియల్ స్టైల్లో సూర్యుడితో సమావేశం ఉంది. I am looking forward to it. Thank you so much for calling.
2: Thank you andi, thank you avakasam kalpinchinanduku.
0: Thank you. Thank you, thank you. Inkoka last caller tho maatladidam. Hello.
3: Sandhya, vandanam andi, Savera garu.
0: Vandanam andi, mee peru?
3: Chaala kaalam tarvata vacharu. Welcome to SM Rainbow.
0: Thank you sir. Mee peru?
3: Ela unnaru? Murali.
0: Murali garu, nen baagunnan sir, meer ela unnaru?

0: నువ్వు బాగున్నాను, మీరు బాగుండాలి, చాలా బాగుండాలి, ఇంకా చాలా బాగుండాలి అని అనుకుంటున్నాను.
1: బ్యూటిఫుల్ సార్. సార్ క్వశ్చన్ విన్నారా?
0: విన్నాను విన్నానండి.
1: సో సూర్యుడితో మాట్లాడాలంటే ఏమని మాట్లాడతారు?
0: ఏమని మాట్లాడతారు అంటే ఆల్రెడీ నేను చేశానండి. అది చేసిన, అది చేసిన తర్వాత నాకు మొటికాయలు వేసి పంపెడతాను.
1: అయ్యో అలా జరిగిందా? ఎందుకండి?
0: ఎందుకంటే ఇప్పుడు మీరు సున్నితంగా ఎంజీ టర్మ్స్ కి ఎంత సున్నితంగా మొటికాయ ఏసి అయ్యనట్టుగా, గిల్లి గిల్లనట్టుగా ఎంత మంచిగా జ్ఞానాన్ని అందించారు, అదే విధంగా నాకు తను చేశాడు. ఏంటంటే మీరు అసమానం 24 గంటలు ఆయిల్ తీసేసుకుంటారు, బంగారం లాగేసుకుంటారు భూమిలోకి వెళ్ళి, వెండి లాగేసుకుంటారు, కాపర్ లాగేసుకుంటారు, జింక్ లాగేసుకుంటారు, అన్ని లాగేసుకుంటారు. అవి లాగడమే కాకుండా 100 మీటర్లు కాకుండా 500 మీటర్లు, 500 మీటర్లు కాకపోతే 1000 మీటర్లు తవ్వుతారు, నీళ్ల కోసం వాడుకుంటారు. ఒక 15 కిలోమీటర్ దూరంలో 100 కుటుంబాలు ఉండవలసిన ఒక చిన్న గ్రామము ఈరోజు హైరేజ్ అపార్ట్మెంట్స్ అని చెప్పేసి 15 ఊర్లు 50 ఊర్లు ఒకటే అపార్ట్మెంట్ లో నివాసించేస్తారు. నేను పుట్టించిన ఒక జీవులలో ఒక పులికి 40 కిలోమీటర్లు అని, ఒక మేకకు 3.5 కిలోమీటర్లు ఒక మేక అని ఇట్లా వాటికి విభజించిన. కానీ మీకు ఆ విభజన ఇయ్యకుండా కాలి మీకు ఒకటి ఆలోచించే శక్తిని ఇస్తే నన్ను భూమాతని వాయువుని నీరుని ఏ దాన్ని బట్టి ఆ దాన్ని కలుషితం చేయడమే కాకుండా నా లోపల వేడిని పెంచేసి ఉష్ణాన్ని పెంచేసుకుంటా మీరు ఇబ్బంది పడడం కాకుండా మళ్ళీ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగితే నేనేం చేయగలుగుతాను
1: అయ్యో
0: అని చెప్పేసి అనేశారండి. ఇంకోటి ఏంటంటే మీరు ఇంతింత కాలం సమయం గ్యాప్ తీసుకోకండి, అప్పుడప్పుడు వస్తుంటే మీరు టాపిక్ మాట్లాడడం కాదు మాతో ముచ్చటించినట్టుగా ఉంటుందండి సవేరా గారు. ఇంకోటి ఏంటంటే యాక్చువల్ గా రెయిన్బోలో ఇంతకుముందు కూడా చెప్పాను నేను, రెయిన్బోలోనే చీకటిని మొత్తం చీకటిని చేయకండి. మీ సవేరా మీరు వచ్చేసి ఆ ఉదయాన్ని ఇట్లా దాని ఏమంటారు అభిబింబాన్ని ప్రకటించండి మీరు వచ్చి ఇట్లా.
1: అమ్మో థ్యాంక్ యూ సార్, ఎంత క్రియేటివ్ గా చెప్పారు.
0: ఇంకోటి ఏంటంటే క్రియేటివ్ కన్నా గానీ రియల్ అండి ఇది. ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే చాలా విపులంగా వివరిస్తారు, విశ్లేషిస్తారు.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
0: అమ్మగారు వెంకటరత్నమ్మ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: అందరూ బాగున్నారు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కాల్. థ్యాంక్ యూ. సో మనతో అయితే కాలర్స్ బోలడం అందమైన ముచ్చట్లు చెప్పారు, ఎంతో క్రియేటివ్ ముచ్చట్లు చెప్పారు కదా. సో ఇంకా కాలర్స్తో మాట్లాడదాం. మీరు కూడా కాల్ చేయాలి అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 0402323003, 0402323484821, 0402970475. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.

0: మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. హలో రెయిన్బోలో నేను అడిగాను, మీరు కనుక సూర్యుడితో ముచ్చట పెట్టాలి అంటే ఏమని ముచ్చట పెడతారు? ఏమని క్వశ్చన్ అడుగుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా, లేకపోతే మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా, ఏంటవి అని? అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0030, 0402323 4821, 0402970 4715, లేదా వాట్సాప్ చేయాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9140232348 2. అయితే నేను మా అమ్మతో మాట్లాడుతుండే అనమాట. అమ్మ, నేను ఈరోజు ఇలా హలో రెయిన్బోలో ఈరోజు నేను అడుగుదాం అనుకున్న టాపిక్ ఏంటి అంటే, అలా సూర్యుడితో మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు అని. మా అమ్మ నింది, నేనైతే సూర్యుడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటా బెటా అని. ఎందుకుమా అనంటే నేను మా అమ్మ నింది, రోజు నేను బట్టలు ఆరేసేటప్పుడు అసలు ఈరోజు బట్టలు ఆరుతాయా, వర్షం పడుతుందా, ఏమవుతుంది అన్నది నాకు తెలియదు. సో నేను మంచిగా సూర్యుడితో ఫ్రెండ్షిప్ చేసుకున్నా అంటే నేను సూర్యుడికి ఒక చిన్న మెసేజ్ చేసి అడగచ్చు, సూర్యుడు గారు ఈరోజు మీరు బాగా కాస్తారా, ఈరోజు నేను నా బట్టలు ఆరేసుకోవాలా వద్దా అని చెప్పి. సో వర్షాకాలంలో, చలికాలంలో, ఏ కాలంలో అయినా మా ఫ్రెండ్షిప్, మన బట్టలు అన్నీ మంచిగా ఆరిపోతాయి, మా ఫ్రెండ్షిప్ కూడా గొప్ప లాభాలను ఇస్తుంది అని చెప్పి. అది మా అమ్మ లాజిక్. ఇలాంటి లాజిక్ మీకేమైనా ఉన్నాయా? మీరు అలా సూర్యుడితో ఫ్రెండ్షిప్ చేసుకొని ఏమైనా తెలుసుకుంటారా, కాల్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడైతే మనతో కాలర్స్ రెడీగా ఉన్నారు, మాట్లాడతాం. హలో
1: హలో
0: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి.
0: మీ పేరు?
1: రేణుకా
0: గారు. టాపిక్ విన్నారా?
1: విన్నామండి.
0: సో ఏం మాట్లాడతారు మేడం ఒకవేళ అలా సూర్యుడితో మాట్లాడాలి అంటే?
1: నేనైతే సమ్మర్ లో ఎక్కువ వేడి మిస్ అయ్యండి, కొంచెం చంద్రులాగా చల్లగా ఉండదు అడుగుతారండి. అలా వర్షాకాలంలోనేమో అసలుకే కనిపించకుండా ఉంటాడు కదండి, అప్పుడప్పుడు వస్తూ వెళ్ళడానికి.
0: వర్షాకాలంలో అప్పుడప్పుడు ఎక్కువ రండి, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోండి అని అడుగుతారా? అంతే అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్, ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, థ్యాంక్ యూ. సో ఇంకో నాకైతే ఏమనిపించింది అంటే, నేను ఒక సజెషన్ అడుగుతానండి సూర్యుడిని, సూర్యుడు గారు మీరు ఎలా అండి రోజు పొద్దున్న లేవగానే కనిపిస్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు, డ్యూటీ భలే బాగా చేస్తారండి, నాకైతే కొన్ని రోజులు అలసటగా అనిపిస్తుంది, మీకు అసలు అలసట అనిపించదా, మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి, ఏం తాగుతారు మీరు అని చెప్పి అడుగుతాను. అయితే మనం కాలేజ్తో ఇంకా మాట్లాడదాం. హలో
2: హలో హలో
0: హలో గుడ్ ఈవినింగ్ సార్.
2: గుడ్ ఈవినింగ్ మేడం. మీకు కూడా సవీరా మేడం, ఆన్లైన్ లో ఉన్నానండి.
0: నేను ఉన్నారండి. మీ పేరు?
2: శాంతి. ఓం శాంతి. నమస్కారం అండి, నా పేరు పోల్చెట్టి మెహర్ బాబా, జూబిలీ నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి మెహర్ బాబా గారు.
2: ఇంకా ట్రాఫిక్ అయితే చాలా బాగుందండి. పొగుడతారా తిడతారా అన్న దానికి తిడతారా అన్న పదం కొంచెం తీసేయండి, అని దయవించి మేడం.
0: సరే అండి.
2: మనకు కళ్ళకు కనిపించే ప్రత్యక్ష దైవము ఆ సూర్య భగవానుడు అండి.
0: అవునండి,
2: సూర్య భగవానుడితో పెట్టుకుంటేనే మనం మాడి మతైపోతాం.

0: వాడిని.
1: కరెక్ట్.
0: దేవుణ్ణి తిట్టడమేటండి బాపు. లేకపోతే అండి మా జూబ్లీస్ లో ఎన్టీవీ దగ్గర 92 రోడ్ నెంబర్ లో అండి తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి. చిన్న తిరుపతి మొన్న రోహిణి కార్తీ నుంచి కూడా పూజలు చేస్తున్నారండి. సూర్య భగవాన్ తండ్రి నాయన నీవు మమ్మల్ని కనికరించు చల్లదనం రప్పించని పూజలు చేస్తున్నారండి. అది అమలు అది ఈ రాత్రి 11 గంటల నుంచి పొద్దున్న 8:30-9 గంటల వరకు కూడా ఇక్కడ వర్షం వచ్చిందండి. మరి మీకు వచ్చిందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే రాత్రి 11 నుంచి వర్షం పడతానే ఉందండి. ఈ రోజు అంతా కూడా చాలా చల్లగా ఉందండి.
1: అవునండి.
0: ఆ సూర్య భగవాను పుణ్యం అంట ఈ రోహిణి కాచి అంతా కూడా అండి ఇలాగే ఉండాలని ఆ సూర్య భగవాన్ని ప్రార్థిస్తున్నానండి.
1: తప్పకుండా.
0: ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇకపోతే అండి ఒక మాట అండి, నా పుట్టినరోజు బర్త్డే యానివర్సరీ డే కూడా మే 30 అండి శనివారం నాడు వచ్చిందండి. విషయం చెప్తారని మనవి చేస్తున్నాను.
1: తప్పకుండా సార్. ఇప్పుడే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ అడ్వాన్స్ యానివర్సరీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ మేడం.
1: సో అదండి ఇంకో కాలర్తో మాట్లాడిద్దాం. హలో హలో
2: హలో
1: హలో ఎవరండి మాట్లాడేది?
2: మేడం నమస్తే. మేడం
1: నమస్కారం అండి. మీ పేరు?
2: మేడం నా పేరు ఏఎస్ రాయుడు. మేడం
1: రాయుడు గారు టాపిక్ విన్నారా సార్?
2: బాగా విన్నాను మేడం. భలే ఉంది మేడం. ఈరోజు మంచి ఒక జోక్ వస్తుంది మేడం. ఇప్పుడు అట్లా ఉంది మేడం. అది మాత్రం ఏంటంటే మేడం సూర్యునికి నేను మనం అంటే మా వాట్సాప్ పెట్టుకుంటాము సూర్య భగవాను ఏం చేస్తానంటే హృదయపూర్వక వందనం పెడుతూ వాట్సాప్ పంపిస్తున్నాను మేడం
1: సూర్యుడికి.
2: అవును మేడం.
1: ఓకే అండి. అయితే సూర్యుడు రిప్లై ఇచ్చారా?
2: ఆ రిప్లై ఇచ్చినాను మేడం. వెంటనే వచ్చి ఏంటి రాయలు నీ పరిస్థితి ఏంటి నీ బాధ ఎందుకు నాకు వాట్సాప్ పెట్టినావు వందనం వాట్సాప్ పెట్టినావు అంటే ఏం లేదు సార్ మీరు చాలా భయంకరంగా ఎండలు కురిపిస్తున్నారు ఎందుకు సార్ అంటే అట్లా మాట్లాడితే నా గాలు తిన్న గాలు వస్తాను అన్నాడు ఆయన. అంటూ ఏమన్నారంటే మేడం మీరు పిల్ల రేపు జూన్-జూలైలో వర్షాలు వస్తాయి కదా సూర్యుడు ఎక్కడికి వచ్చినాడు మీ బుడ్డు అని బట్టలు ఆరేసుకోవడంటప్పుడు నన్ను సూర్యుడు ఎక్కడికి వచ్చినాడు అంటారు నన్ను ఒడియాలు మీ ఆవిడ ఒడియాలు ఆడేసుకుంటప్పుడు ఎండబెట్టుకుంటప్పుడు సూర్యుడు ఎక్కడ వచ్చినాడు ఏం కథను అని తిడుతుంది ఆవిడ. ఎవరంతకు వాళ్ళు భయమలబోతూ సరి పెడుతుంది సూర్యుడు ఎక్కడ ఉన్నాడు ఏం రానాయన అని మీరు తిడుతుంది మమ్మల్ని నన్ను. నాకు కోపం వస్తుంది అందుకని ఎండాకాలం మనస్తాను అన్నారు.
1: ఇంత జరిగిందా అండి? అర్థమైంది. మనం సూర్యుడిని తిట్టడం వల్లే ఇలా జరిగింది అనమాట. ఇంతకుముందు మెహర్ బాబా గారు కూడా చెప్పారు తిట్టడం ఏంటండి దేవుణ్ణి అని చెప్పి. సో లేదు ఇంకా సూర్యుడితోటి ఓన్లీ మంచి టర్మ్స్ లో ఫ్రెండ్షిప్ చేసుకుందాము అలా మంచిగా ప్రార్థనలు ఇద్దాము. హోప్ఫుల్లీ
2: తర్వాత చెప్పు తర్వాత కాదు మేడం రేపు జూన్-జూలై నుంచి మరి మనం ఎప్పటి వరకు మనం ఫిబ్రవరి వరకు తిడుతూనే ఉంటాం. ఎక్కడైనా తలి పుట్టినా వర్షం పడ్డా బట్టలు అరగపోయినా ఒడియాలు ఎండబెట్టినా మనం తిడుతూనే ఉంటాం కాబట్టి ఆయన కోపం వస్తుంది అంట 100 రోజులు పాటు ఎండలో వెళ్తామన్నారు. తిట్టకూడదండి మేడం.
1: ఓకే సార్. తప్పకుండా మీరు చెప్పారు కాబట్టి ఈ వాట్సాప్ వల్ల ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాము. ఖచ్చితంగా తిట్టడం అయితే లేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారా ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడేశారు మనల్ని. ఇలా కొన్నిసార్లు నవ్వుకుంటే బాగుంటుంది కదా జీవితాన్ని. ఎందుకు ఎప్పుడు సీరియస్గా ఇలానే బ్రతకాలి అని చెప్పి బాగుంది కదా నవ్వుకోవడానికి. అలా సూర్యుడితో మాట్లాడడం. ఒకవేళ మీరు మాట్లాడితే ఏమని మాట్లాడతారు నాకు కాల్ చేసి చెప్పండి. కాల్ చేసిన నంబర్స్ 0402-323-0030, 0402-323-4821, 0402-970-4715. ఇప్పుడైతే మంగ్లీ ఇంకా కార్తిక్ పాడిన కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్ వినేసేయండి. అది విన్న తర్వాత ఇంకొంతమంది కాలర్స్తో మాట్లాడేద్దాం.

0: అదండి, మనం హలో రెయిన్బోలో అలా సూర్యుడితో మాట్లాడాలి అనుకుంటే ఏం మాట్లాడతాము అని చెప్పి అడిగినప్పుడు కొంతమంది వాట్సాప్ మెసేజెస్ అన్నారు, కొంతమంది శ్లోకాలు చదివారు. దేవుడితో ఏంటి పెట్టుకునేది, తండ్రితో ఏంటి పెట్టుకునేది అని చెప్పి ఎంతో ఎన్నో విధాలుగా రిఫ్లెక్ట్ అయ్యారు. నిజానికి మనం ఏదైనా ఫన్నీగా స్టార్ట్ చేసినప్పటికీ నిజంగా ఏదైనా అనుకుంటే ప్రకృతి శక్తులు అన్నీ తోడయి వాటిని నిజం చేస్తాయంట. సో మాట్లాడి చూడండి. ఇప్పుడైతే మనకి హైదరాబాద్ రిలే న్యూస్ వింటారు ఢిల్లీ నుంచి ప్రసారం.
1: ఒక అధికారిక లేఖ రాశారు, తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపు అంశాన్ని మరోసారి ఉమ్మడిగా సమీక్షించవలసిన అవసరం ఉందని, ఈ అంశంపై సమగ్రంగా చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారిక ప్రతినిధుల బృందానికి తగిన సమయం ఇవ్వాలని, ఇరు రాష్ట్రాల సమావేశానికి తేదీని వీలైనంత త్వరగా ఖరారు చేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలు స్వయం పోషకంగా ఎదగాలని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సూచించారు. ఎండీ డాక్టర్ సోని బాలాదేవితో కలిసి జిల్లా యువజన క్రీడాభివృద్ధి అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశ అభివృద్ధికి ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి ఎంతో అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్యాంగ్టాక్లో ఈరోజు సిక్కిం విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమంలో చెప్పారు. కేంద్ర మంత్రివర్గం సార్థక్ పీడీఎస్ ఫేజ్ టూ కోసం 25,500 కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలకు ఆమోదం తెలపడాన్ని హోంమంత్రి అమిత్ షా ఈరోజు స్వాగతించారు. పేదరిక నిర్మూలన పథకాలను మరింత పారదర్శకంగా సౌకర్యవంతంగా మార్చేందుకు ప్రభుత్వం వాటికి సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తోందని అమిత్ షా చెప్పారు. ఖరీఫ్ క్యాంపెయిన్ 2026 జాతీయ వ్యవసాయ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రేపు న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే కార్యక్రమంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక చర్చలు, ప్రజెంటేషన్లు ఉంటాయి. ఖాదీ గ్రామోద్యోగ రంగం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 187,105 కోట్ల రూపాయల విక్రయాలతో ఒక చారిత్రక మైలురాయిని అధిగమించిందని కేవీఐసీ చైర్మన్ మనోజ్ కుమార్ వెల్లడించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 కు.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అలా చూస్తూ చూస్తూనే మనం తెలంగాణం అనే సెగ్మెంట్కి వచ్చేసాం. అయితే ఈ తెలంగాణం గురించి మాట్లాడాలి అనుకోగానే నాకు రీసెంట్గా నేను ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళానన్నమాట. బైక్ తీసుకున్నాను, హ్యాపీగా నాగోల్ వైపు లాంగ్ డ్రైవ్ చేస్తున్నానన్నమాట. అంతా బాగానే ఉంది, గాలి, మ్యూజిక్, ఆ వైబ్ అంతా చాలా బాగుంది. అంతలోనే సడన్గా ఒక వాసన, ఒక బ్యాడ్ స్మెల్, అరే ఇక్కడైనా డ్రైనేజ్ దగ్గరికి వచ్చేసానా అని చెప్పి నాకు అనుమానం వచ్చింది. చుట్టూ చూసానా, అక్కడ కనిపించింది మూసీ నది. ఇక ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. ఇది నది కదా, ఇలా నాలాల అంటే ఒక డ్రైనేజ్లా ఎలా మారిపోయింది? దీని వెనక అసలు కదేంటి? ఒకప్పుడు ఇది ఎలా ఉండేది? ఎప్పటి నుండి ఇలా మారిపోయింది? ఇలా ఎన్నో ప్రశ్నలు. మీకు ఎప్పుడో ఒకసారి ఇలా అనిపించుండొచ్చు కదా. అయితే పదండి, ఈరోజు మనం కాస్త చరిత్రపుటంలోకి వెనక్కి వెళ్ళి అసలు మూసీ కదేంటి తెలుసుకుందాం. ఇప్పుడైతే అనురాగ్ కుల్కర్ణి గారు ఇంకా కాలభైరవ పాడిన ఈ పాట వినేయండి. తర్వాత మూసీ గురించి, దాని చుట్టూ ఉన్న కథల గురించి మాట్లాడుకుందాం.

ఒక పక్కన మూసినది అంటావు, ఇంకో పక్క ఎల్ యూ లవ్ యూ అని చెప్పి పాటలు వేస్తావు, ఏంటమ్మా నువ్వు అని మీరు అనుకోవచ్చు. దీని వెనుక ఒక అర్థం పరమార్థం ఉందండి. ఏం చెప్తాను, మీరు వింటున్నారు 101.9 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేర. అయితే నేను మీకు మూసీ నది వెనక ఉన్న ఒక లవ్ స్టోరీ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. హైదరాబాద్ అంటే చార్మినార్ మాత్రమే కాదు, దాని గుండెల్లో ఒక నది కూడా ఉంది, అదే మూసీ నది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, హైదరాబాద్ నగరం ఏర్పడడానికి కూడా ఈ నది కారణమని ఒక కథ ఉంది. అయితే మొహమ్మద్ కులీ కుతుబ్ షా అనే ఒక రాజు ఉండేవారు. ఆయన ప్రేమించిన వ్యక్తి బాగ్మతి. ఆ బాగ్మతిని కలవడానికి మూసీ నదిని రోజు ఈదుకుంటూ దాటేవారట ఆయన. వర్షాకాలంలో నది ఉప్పొంగిపోతే ఆమెకేమైనా అవుతుందేమో అని భయపడి, ఆమెని కలవలేనేమో అన్న భయంతో ఈ ప్రాంతంలో ఒక పెద్ద నగరం నిర్మించాలి అని చెప్పి ఆయన అనుకున్నారట. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా గారు బాగ్మతి గారి కోసం అని చెప్పి భాగ్యనగరాన్ని నిర్మించారన్నమాట. ఈ నగరమే తర్వాత హైదరాబాద్ అయింది అని చెప్పి ఒక ప్రసిద్ధమైన కథ. ఇప్పటికైతే మనం ట్రాఫిక్, మెట్రో, ఫ్లైఓవర్లు చూస్తున్న ఈ హైదరాబాద్ ఒకప్పుడు ప్రేమ కథతో మొదలైంది అంటే సినిమాలా అనిపిస్తుంది కదా. బట్ యా, దాని వెనక, మూసీ నది వెనక ఒక ప్రేమ కథ ఉంది

ఈ హైదరాబాద్ నిర్మించడానికి వెనక ఒక ప్రేమ కథ ఉంది అంటే తెలుసుకోవడానికి బాగుంది కదా. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పుడు సెట్ శ్రీరామ్ పాడిన నీలి నీలి ఆకాశం పాట వినేసేయండి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతలు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఈరోజు తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం మూసీ నది గురించి. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అసలు ఈ మూసీ నది ఎక్కడ పుడుతుందో తెలుసా? వికారాబాద్లో అనంతగిరి కొండల్లో చల్లని గాలి, పచ్చని అడవులు, ట్రెక్కింగ్ స్పాట్స్ మధ్య చిన్న ప్రవాహంలా మొదలవుతుంది మూసీ. అక్కడుండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు అది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. వీకెండ్ వస్తే చాలు, చాలామంది హైదరాబాద్ నుండి అక్కడికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అసలు ఈ మూసీ గురించి ఎథాంటిక్ స్టోరీస్ ఏమున్నాయి, అక్కడున్న లోకలైట్స్ ఏం ఫీల్ అయ్యారు అని చెప్పి నేను కథలు చదువుతుంటే ఈ కథ చదివాను. మొహమ్మద్ గోస్ గారు అక్కడ ఒక టూరిస్ట్ గైడ్. ఆయన ఏం చెప్పారు అంటే, చిన్నప్పుడు మేము రోజంతా కొండల్లో తిరుగుతూ మూసీ ప్రవాహం దగ్గర ఆడుకునేవాళ్ళం అని. ఇప్పుడు టూరిస్ట్, క్యాంపింగ్, రీల్స్ అన్నీ వచ్చాయి, కానీ వాళ్ళ చిన్ననాటి మూసీ మాత్రం ఇంకా వాళ్ళ జ్ఞాపకాల్లో అలాగే ఉందట. అలా అనంతగిరి కొండల్లో పుట్టిన ఈ చిన్న ప్రవాహమే తర్వాత హైదరాబాద్ నగర కథల్లోకి ఒక ముఖ్యమైన భాగమైందన్నమాట. సో మీరేమనుకుంటున్నారు, అలా మూసీ స్టార్టింగ్ అయిన వికారాబాద్ అనంతగిరి కొండలకి ఈ వీకెండ్ అలా డ్రైవ్ చేద్దాము అనుకుంటున్నారా? వస్తున్నా వచ్చేస్తున్నా అంటున్నారా? మీరు అంటున్నారో లేదో నాకు తెలీదు, కానీ శ్రేయా ఘోషల్ గారు ఇంకా అమిత్ త్రివేది గారు పాడిన ఈ పాట మాత్రం వస్తున్నా వచ్చేస్తున్నా అంటూ ఒక మంచి ఎనర్జీని ఇస్తుంది. మీకు కనుక ఎనర్జీ ఎనర్జెటిక్గా అనిపిస్తే ప్లాన్ ట్రిప్.

హైదరాబాద్ నగరాన్ని రెండు భాగాలుగా విడదీసేది ఎవరో తెలుసా? కాదండి, కాదు, మీరు అనుకునేవన్నీ కాదు. అది నేను చెప్తాను. మనం, మీరు వింటున్నారు తెలంగాణ, నేను మీ ఆర్జే సవీరా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. అయితే హైదరాబాద్ని రెండు భాగాలుగా విడగొట్టేది ఎవరు అంటే మూసీనది. ఒకవైపు పాత హైదరాబాద్, మరోవైపు కొత్త హైదరాబాద్ని, ఈ రెండిటి మధ్య నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నదే మూసీనది. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మూసీకి ఈసీ అనే ఒక ఉపనది కూడా ఉంది. ఈ రెండు నదులు కలిసే చోటనే సంగం అంటారు. అక్కడే నిర్మించారు బాపూఘాట్, మహాత్మా గాంధీ గారి స్మారక స్థలం అన్నమాట. ఒకప్పుడు మూసీ నది హైదరాబాద్కి ఒక జీవనాధారం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లాంటి రిజర్వాయర్లు కూడా ఈ నది మీదే నిర్మించారు. ఏళ్ల తరబడి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజలకు తాగునీరు ఇచ్చింది ఈ మూసీ నదే. ఇప్పుడు మనం చూసే మూసీ నది ఒకలా ఉంది, దాని వెనక ఉన్న చరిత్ర మాత్రం హైదరాబాద్ కంటే పెద్దది. నాకు ఒక ఆశ ఉంది, మళ్ళీ ఆ మూసీ నది మళ్ళీ ఒక జీవనదిగా మారాలి అని. నాకున్న ఆశల లిస్టుతో పాటు మిన్మిని గారు చిన్ని చిన్ని ఆశ అంటూ తన ఆశల లిస్ట్ కూడా చెప్తారు ఈ పాట రూపంలో. అందంగా ఉంటుంది ఈ పాట, వినడానికి ఎంతో బాగుంటుంది ఈ పాట. వినేసి రండి.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవేరా. తెలంగాణలో మనం మాట్లాడుకుంటున్నాం మూసీ నది గురించి. ఇప్పుడు బతుకమ్మ అంటే ట్యాంక్ బండ్ గుర్తొస్తుంది కదా, కానీ ఒకప్పుడు మూసీ ఒడ్డున కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగేవట. మూసీ నది దగ్గర అజంపుర, మలక్పేట్, చంచల్గూడ నుంచి వందల మంది మహిళలు వాళ్ళ బతుకమ్మలు పట్టుకొని వచ్చేవాళ్ళంట. రాత్రంతా పాటలు, చప్పట్లు, నవ్వులు మూసీ ఒడ్డంతా కలకలలాడుతూ ఉండేదట. ఒక పెద్ద ఆయన, నేను చేస్తున్న చిన్న స్టోరీ రీసెర్చ్లో ఆయన ఏం చెప్పారు అంటే, బతుకమ్మ ముందు మా ఏరియా యూత్ అంతా కలిసి ఈ నది ఒడ్డుంటుంది కదా, దానంతా క్లీన్ చేసేవాళ్ళము, ఎందుకంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈ ప్లేస్ బాగుండాలి కదా అని చెప్పి ఆయన చెప్పారన్నమాట. అసలు ఈ థాట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇప్పుడు చూసే మనం మూసి ఒకప్పుడు పూల బతుకమ్మ జ్ఞాపకాలతో ఉంది అంటే నమ్మలేకపోతున్నాం కదా. కొన్నిసార్లు నదులంటే కేవలం నీళ్లు కాదు, అక్కడున్న మెమరీస్, అక్కడున్న పీపుల్ తీసుకున్న ఇనిషియేటివ్ కూడా. కానీ ఈ మధ్య కాలంలో ఇది మన నది, దీంట్లో ఉన్న అన్నీ ఇక్కడున్న వాటర్ అంతా మనకి రెస్పాన్సిబుల్, దీనికి మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని చెప్పి ఎంతమంది అనుకుంటున్నారు. ఆ తాతయ్యలా ఎంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకొని మూసీ నదిని కూడా క్లీన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఆలోచించండి, అలా బతుకమ్మ గురించి, ఇలా పూల గురించి పూలమ్మ పిల్ల అని గౌరా హరి పాడిన ఈ పాట వినండి, అలా ఆలోచిస్తూ ఉండండి.

మీరు వింటున్నారు 101.9 మెగాహెర్ట్స్ పై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. మనం మాట్లాడుకుంటున్నాం మూసీ నది గురించి. ఒకప్పుడు నగరానికి జీవం ఇచ్చిన మూసీ ఈరోజు మన నిర్లక్ష్యానికి ఒక గుర్తుగా మారింది. మనకు నీళ్ళిచ్చిన నది మెల్లగా నెమ్మదిగా ఊపిరాడకుండా పోయింది. కానీ ఇంకా ఆలస్యం కాలేదు, ఎందుకంటే ప్రతి నది కథ మన కథే. నది బాగుంటేనే నగరం బాగుంటుంది. మన తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు కూడా మూసీ రివైవల్ గురించి చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇది గవర్నమెంట్ ఒక్కటే సైడ్ నుంచి చేసినట్టయితే దిస్ హోల్ ప్రాజెక్ట్ విల్ బి అ వన్ సైడెడ్ ప్రాజెక్ట్. యాజ్ సిటిజన్స్, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ, మన మీద కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది. నెక్స్ట్ టైం అలా మూసీ మీద నుంచి వెళ్ళేటప్పుడు ఇది డ్రైనేజ్ అని కాకుండా ఇది ఒకప్పుడు జీవంతో పారిన నది, ఇది నాకు ప్రాణమిచ్చిన నది, మా అమ్మమ్మ తాతలు నీళ్లు తాగి ఇవే నీళ్లు తాగి బతికారు, దీని మీద నాకు హక్కు ఉంది, అలానే రెస్పాన్సిబిలిటీ ఉంది అని గుర్తు చేసుకోండి. మళ్ళీ మూసీ నదిని మళ్ళీ లైఫ్ తీసుకురావడానికి మీకు బాధ్యత ఉంది అని చెప్పి మీకు మీరు గుర్తు తెచ్చుకోండి, గుర్తు చెయ్యండి. అండ్ దట్స్ ద హోల్ అటెంప్ట్ ఆఫ్ టాకింగ్ అబౌట్ మూసీ నది, ఎందుకంటే అది మన నది. మనమంతా హైదరాబాద్లో ఉంటున్నాము అంటే ఆ నది చుట్టే బతుకుతున్నాం. ఆ నది బాగుంటేనే మనం బాగుంటాం. జీవనది అంటూ గీతామాద్రి గారు పాడిన ఈ పాట వినేసేయండి.

0: మనం చూస్తూ చూస్తూనే రిమ్జిమ్ హైదరాబాద్ అనే సెగ్మెంట్కి వచ్చేసాం. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీర. రోజంతా వర్క్, స్ట్రెస్, ట్రాఫిక్, నోటిఫికేషన్స్, ఒకసారి లైఫ్ చాలా టయర్డ్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎవరో లెక్చర్ ఇస్తే వినాలి అని కూడా అనిపించదు, కానీ ఒక మంచి కథ వింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అలా క్వైట్గా మీ మూడ్ని మార్చేస్తుంది కదా. బికాస్ స్టోరీస్ ఆర్ అ కంఫర్ట్. అందుకే ఇప్పుడు అలా మీ నైట్ని ఎండ్ చేసే టైం వచ్చేసింది కాబట్టి, అలా ఒక బెడ్ టైమ్ స్టోరీలా కాకపోయినా ఒక చిన్న కథ చెప్తాము అనుకున్నాను. మేబీ ఈరోజు మొత్తానికి ఒక చిన్న థాట్ మీతో అలా ఉంచి వెళ్ళిపోవాలి అన్నది నా ఇంటెన్షన్. అలా మీరు ఫస్ట్ డిస్ట్రెస్ అవ్వండి. ఎస్పీబి గారు పాడిన నువ్వు నాతో ఏమన్నావో అన్న ఈ పాట ఎస్పీబి గారు గొంతు. అలా ఏం స్ట్రెస్ ఉన్నా అంతా ఒకసారి దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. రిలాక్స్ అవుతూ ఈ పాట వినండి, తర్వాత రాగానే మీకు కథ చెప్తాను. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ పై. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం.
1: దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప దింతికి పప్ప దిగిడి దిగిడి దింతికి పప్ప.

చెప్తూనే ఉంటాం, మనసా మనసా వద్దమ్మా పొయ్యా ఫోన్లో పడకమ్మా అని చెప్పి చెప్తూనే ఉంటాం. కానీ వినదా ఫోన్, వినదా మనసు, అలానే టైంపాస్ చేస్తూ ఉంటాం, అలానే టైం అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం మనం దాన్ని మ్యాచ్ చేద్దాం. ఎందుకంటే నేను మీకు చిన్న కథ చెప్తాను, అలా వింటూ వింటూ రిలాక్స్ అవ్వండి. ఫోన్లో రీల్స్, ఫోన్లో అలా టైంపాస్ చేయకండి, ఇలా రిలాక్స్ అవుతూ ఇమాజిన్ చేస్తూ టైం స్పెండ్ చేయండి. మీరు వింటున్నారు రిమ్జిమ్ హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్స్ బై ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సవీరా. సో కథకి రెడీయా? లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎవ్వరికీ తప్పవు కదా. ఒక సమస్య పూర్తవగానే ఇంకొకటి వెయిటింగ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇలానే ప్రియాకి ఇలా తన లైఫ్లో ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తూనే ఉంది. వెళ్ళి అప్సెట్గా వాళ్ళ నాన్నకు చెప్పింది, నాన్న అసలు నాకు చాలా కష్టాలు వస్తున్నాయి నాన్న, ఒకటి అయిపోగానే ఇంకోటి, అబ్బా నాకు చాలా కష్టతరంగా ఉంది అని చెప్పి వాళ్ళ నాన్న ఏమనలేదు. 3 పాత్రల్లో నీళ్లు మరిగించాడంట. ఒక దాంట్లో ఆలుగడ్డ అంటే పొటాటోని వేసాడనమాట. ఇంకొక దాంట్లో ఎగ్ ఒక గుడ్డుని వేశారు. ఇంకొక దాంట్లో కాఫీ పౌడర్ వేశారు. కొంతసేపు తర్వాత చూసేసరికి స్ట్రాంగ్గా ఉన్న పొటాటో సాఫ్ట్గా అయిపోయింది. అలానే ఈ గుడ్డు ఏదైతే ఉంటుందో బయటైతే బలంగానే ఉంది, కానీ లోపల మాత్రం పచ్చిపచ్చిగా అయిపోయింది. కానీ కాఫీ మాత్రం నీళ్ళనే మార్చేసింది. అదే లైఫ్ లెసన్ కూడా. కొంతమంది ప్రాబ్లమ్స్ వచ్చాక వీక్ అయిపోతూ ఉంటారు, కొంతమంది వాళ్ళ హార్ట్ని హార్డ్గా చేసుకుంటారు. చాలా ఫీలింగ్స్ అన్నీ రఫ్గా అయిపోతాయి, వాళ్ళు కొంచెం సాఫ్ట్గా ఉండరు, వాళ్ళ జీవిత లైఫ్ పర్స్పెక్టివ్నే మార్చేసుకుంటారు. కానీ కొంతమంది అలా కాదు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళ లైఫ్ని, వాళ్ళ సిచ్యువేషన్స్ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకుంటారు. సో లైఫ్ బాయిలింగ్ వాటర్లో పడేసినప్పుడు మనం మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, ఏంటి పొటాటోలా ఆలుగడ్డలా మెత్తగా అయిపోతామా, ఎగ్లా లోపల మెత్తగా అయిపోయి బయట గట్టిగా కనిపిస్తామా, లేక కాఫీలా ఉన్న చుట్టూ ప్రపంచాన్నే మార్చేస్తామా అని చెప్పి. అదండి ఈరోజు కథ. అయితే నేను ఆల్మోస్ట్ వెళ్ళే టైం దగ్గరకు వచ్చేసింది. మీరు ఓవర్ థింకింగ్కి లాగౌట్ చెప్పేసి హ్యాపీ వైబ్స్తో స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోండి. మళ్ళీ కలిసే వరకు ప్రేమను పంచుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను మీ ఆర్జే సవీరా. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ బై రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. ఇప్పటికైతే నేను అలా కొన్ని స్లో సాంగ్స్ని వేస్తాను, మంచి మంచి జోల పాటలు వేస్తాను, అలా వింటూ రిలాక్స్ అవుతూ ఉండండి. నింగి చుట్టే మేఘం మీ కష్టాన్ని విడనానికి రాదా, మీ చుట్టూ ఏమవుతుందో చూడదా అంటూ విజయ్ యేసుదాస్ గారు పాడిన ఈ పాటను వింటూ ఉండండి. అలా మీకు కొన్ని చోలపాటలు వినిపిస్తాయి దాని తర్వాత.